0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూపాస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేతనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the 9 paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: ఇట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థం తెలియనటువంటి యొక్క గానమునందు అర్థం తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eludinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణమేమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: ది రీజన్ ఈస్ గాడ్ ఈస్ అబౌవ్ గుణస్, ఈస్ అబౌవ్ క్వాలిటీ.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: Nityanandam paramasukhadam kevalam jnanamuttim dvandvatitam gagana sadrisham tattvamastyadhyaksham ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam trigunarahitam అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తి.
0: దిస్ గివ్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ టు ది డివోటీ, ఈవెన్ దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మొమెంటరీ.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ wanting to get this temporary satisfaction and happiness are spending their time and life without understanding God and without knowing what kind of sankirtan is appropriate.
1: The rendavadi leela sankirtana.
0: The second one is leela sankirtan.
1: Jagat antai kunu bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunu bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: Aishwaryamippinchu antanadanipinchu kshanamulo jagamella ento vintaga marchu ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్?
1: అది నిజనగనేలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే. అది ఎరుంగరు మధుగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు. కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelanu uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenta maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: ది లాస్ట్ వన్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీ ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుడిగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idiye uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters them as a form of shanti.
1: Uttama kalamu, uttama sthanamu, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి

0: the time when the sun enters the Makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, sarvamu bhagavantude undaga manchi kalamu chedda kalamu anetundi dani ninnayinchetundi adhikaram evariki ledu.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: గాడ్ సంకల్ప ఈజ్ ది మెయిన్ బేసిస్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్.
1: కనుకనే ఈ శాంతము చేత గానమును ఆచరించి ఒక కాలమునకు భగవంతుని బద్దునిగా ఉంచటము ఇది బలహీనత యొక్క లక్షణమే.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: సఖ్య భక్తి ఇందులో సఖ్యము చేత సంకీర్తన గావించటము.
0: సఖ్య భక్తి, దిస్ ఈస్ టు సింగ్ ది గ్లోరీ, డూ ది సంకీర్తన్ విత్ సఖ్య, క్లోజ్నెస్ ఆర్ ఫ్రెండ్షిప్.
1: సఖ్యమనగా అర్జునుడు కృష్ణునకు అనేక విధములుగా కూడాను సన్నిహితుడిగా తయారయ్యాడు.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: నిరంతరము కూడాను కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడాను అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలము ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: kaaranam emelaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది ప్రాక్సిమిటీ విచ్ హీ అటైన్డ్ ఈజీలీ హీ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ప్రాక్సిమిటీ, దట్ బికమ్స్ ఎ వీక్నెస్.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడాను తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ee vidhamuga oka vidhamainatvanti yokka sakya bhakti aneetvantidi daivatvamunu kontha varaku nu maripimpa chestundi.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: Inka dasya bhakti, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: అట్ ఆల్ టైమ్స్ హనుమాన్ డెడికేటెడ్ ఇస్ బాడీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ రామ.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: Hanumantudu matram samanyudu kaadu.
0: Hanuman too is not an ordinary person.
1: Samanya manavulaku koti roopamunu matrame taaru darshimpa cheyagalugutunnade tappa hanumantuni yokka shakti samarthyamunu kudanu bhakti prapattulu kudanu loka vyapti gaavinchinatvantivi.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్

0: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
1: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
0: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
1: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
0: Ananta vedamulu yokka prabhavani kodanu gurtinchinatundi vadu hanumantudu.
1: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
0: Aaru shastramulu kodanu vallinchinatundi vadu hanumantudu.
1: He was one who could get by heart all the six shastras.
0: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vadu hanumantudu.
1: He learned the language called the paisachika language.
0: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమున నుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
0: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
1: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
0: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
1: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
0: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
1: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
0: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
1: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
0: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుడి యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: విత్ క్వయట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది దాస ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: తన వచనమునందు కూడా దాసత్వమే, తన ప్రవర్తన ఎందు దాసత్వమే.
1: దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ వర్డ్స్, దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ కాండక్ట్.
0: మనసునందు కూడా దాసత్వమే.
1: ఇన్ హిస్ మైండ్ టు ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ సర్వీస్.
0: మనోవాక్ కర్మములు ఎందు దాసత్వమును అనుభవించడం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్ వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
0: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితం చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవడం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: ఏతావాతా దాస్య భక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ దాస్య భక్తి ఆల్సో ఈజ్ నాట్ ఎ టోటల్లీ అక్సెప్టబుల్ టైప్ ఆఫ్ భక్తి.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి ఈజ్ యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులో తాము అంగీకరించేటువంటిది కాదు.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా, నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
0: వెన్ ఇస్ హీ కమింగ్,
1: వెన్ ఇస్ హీ గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
1: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
0: Yashodaku kopam vachindi.
1: Yashoda became angry.
0: Evada Madhurapura viharudu, vaadito naaku sambandham ledu.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika manasancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Naa Gopaludu baagunnada?
1: I ask, is my Gopala well?
0: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరులు ఏమాత్రము తాను అభిలషించటం లేదు.
1: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
0: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని నేను చెప్పవచ్చు.
1: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
0: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
0: గోపికల భక్తి.
1: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డు నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
0: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
0: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షం జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ది ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట,
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను, తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
0: Gopikali yokka bhavamu poorna vishwasamto koodinatundi.
1: The thoughts of gopikas are filled with total belief, total faith.
0: Tama yokka kartavyanni gurtinchukoneetundi yokka margamunu anusarincheetundi.
1: They have always taken a path by which they fulfill their duty.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example for this.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: God, with a view to test his devotees, undertakes several types.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహము.
1: Some people get a doubt, why should God test us?
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్కు మనం పోతుంటాం.
1: The earlier the test comes to us, the higher we can rise.
0: Oka pillalu chaduvutuntaru prathi samvatsaram kuda nu oka parikshalo parikshalo ani pettunte kada mundu class ku thanu pogaladu parikshale lekapothe thanu unna class nunde untuntadu.
1: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
0: test, parikshalu anni kuda nu manaku rakshalagane manam bhavinchukovali.
1: We should regard all such tests as protectors to us.
0: Oka naadu ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెన్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో, 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణుడే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటుంది.
1: ది గోపిక నియర్ ది డోర్, దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుంది గోపిక.
1: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandiyamundunemo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: విత్ సచ్ కన్ఫ్యూజన్ షీ వాజ్ ఇన్ ట్రబుల్ బట్ కృష్ణ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఎ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for the ignorance? It is a duality.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణము.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫీల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తన యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of Sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of Sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname Sai sarvatra kunu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan Sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kudunu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరమును వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
2: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా మూడు చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
2: నా 0,
0: ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
2: prayer. తన్మయత్తుడు కావాలి.
0: You should forget your.
2: ఇది తపస్సు.
0: This is called tapas.
2: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to
2: you. ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at any.
2: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishartamainatundi deento bhagavantuni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: ஆத்மானம் வதத்தே வித்திய. சரீரம் வதத்தே வித்யா. ప్రపంచంలో ప్రతి జీవికి జీవిత పరమార్థం ఏమిటో బోధపడటం లేదు.
1: ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవి ఈజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కానీ అనేక మందికి ఈ బోధ పడటం లేదనే బాధ కూడా ఉండటం లేదు.
1: బట్ ఫార్ మెనీ పీపుల్ ది ఫీలింగ్ దట్ దే హవ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టూడ్ ఈజ్ ఆల్సో నాట్ సీన్ ఇన్ దెమ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని అర్థం చేసుకున్నటకై ప్రయత్నిస్తున్నారు. అది ఏ పరమార్థమునకు ప్రథమ సోపానం.
1: One in 100 or a million may be trying to understand the purpose of life, and this is the first step in realizing the purpose of life.
0: Kaalu, chetulu, kannu, mukku, noru, chevulu, ivanni kudanu jeeva yatralo jeeviki toppadetunte upakaranamulu.
1: Legs, hands, ears, eyes, nose, and all these are instruments which will be helpful for a man to live a life.
0: Karyam cheyuvadu karta.
1: The one who does is the doer or karta.
0: Cheyinchuvadu karakudu.
1: The one who causes things to be done, he is the cause behind.
0: కారకునికి కావలసినటువంటిది కారణము.
1: For the cause which prompts any person to do a particular thing, there must be some reason which is responsible for that.
0: ప్రపంచములో ఏ కార్యము చేయవలనన్న కారణము, కారణము, కర్త ఈ మూడు కూడాను అత్యవసరము.
1: Whatever thing you want to do in the world, there is a need for the instrument, the doer, and the reason and the cause for doing it.
0: Pratyagatma prati jeevi yandu undetunte devude.
1: In every individual jeevi, God is residing in the form of pratyagatma.
0: Kanuka manava paramarthamanandu కేవలము ఒక పదార్థము యొక్క చేరిక మాత్రమే అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఇస్ క్లియర్ దట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు సే దట్ బై బ్రింగింగ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: కేవలము మానవుని యొక్క బ్రెయిన్ కొన్ని కెమికల్ యొక్క చేరిక అని భావిస్తుంటారు.
1: పీపుల్ థింక్ దట్ man's brain consists of a conglomeration or a combination of a few chemicals.
0: Kevalamu chemical yokka combination maatrame kaaku indulo oka vidhamaina tunti universal self antaru adi daivatvanga akada pani chestu undali.
1: It is not a mere combination of chemicals that constitute brain. There is universal soul which may be described as God, which is residing in the brain.
0: Kannuto chustunnamu.
1: We are seeing through eyes.
0: Chevuluto vintunnamu.
1: Through ears we are listening.
0: Notito maatladutunnamu.
1: We are talking through mouth.
0: Aithe ivi ee dehamunandu pranam undinanta varaku maatrame ఇవి తమ తమ పనులను తాము సక్రమంగా చేయగలుగుతున్నవి.
1: బట్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి పర్ఫార్మింగ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఈస్ అ లైఫ్ ఇన్ ద బాడీ.
0: చూచునదే కన్నులైనా వినునదే చెవులైనా మాట్లాడున్నదే నాలుకైనా మరణించిన తరువాత లేక మూర్ఛయందు లేక నిద్రావస్థయందు పూర్వముండినటువంటి ఈ అంగములే కనుక ఆ మరణించిన తరువాత ఈ కన్నులు ఎందుకు చూడటం లేదు, ఈ నోరు ఎందుకు మాట్లాడటం లేదు, ఈ చెవులు ఎందుకు వినటం లేదు?
2: If it is the ears which are listening, if it is the eyes which are seeing, if it is the tongue which is talking, then even after death they should be able to perform, but they are not doing so, whether it is after death or in sleep or when one has swooned or lost consciousness.
0: పూర్వమున్నది ఇప్పుడున్నది కూడాను కేవలము ఒకే కారణమునే.
2: Before the death or even after that the same instruments are existing.
0: కానీ ఈ కరణములే ప్రధానమని భావించిన ఈ కరణము యొక్క స్థితి గతి మతి సర్వవేళలు ఎందుకు సమత్వంగానే ఉండవలను కదా?
2: ఇఫ్ ఇట్ ఈస్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది యాక్షన్ అండ్ ఫార్ ది యాక్టివిటీ దెన్ దే మస్ట్ హ్యావ్ ద సేమ్ స్టేట్ ద సేమ్ కండిషన్ అండ్ ద సేమ్ పవర్ బిఫోర్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో.
0: కానీ దీనికి వెనుకరా ఒక విధమైనటువంటి ఆధారము ఫండమెంటల్ ప్రధానమైనటువంటి యొక్క ప్రాణతత్వం ఒకటి ఉన్నది.
2: బట్ బిహైండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫండమెంటల్ విచ్ ఈస్ గివింగ్ దట్ పర్టికులర్ పవర్ టు కమ్యూనికేట్ అండ్ టు టాక్.
0: ఆ ప్రాణమే ఈ యొక్క ఇంద్రియములకు ప్రాణము పోసి తమ ప్రాణము శక్తి చేతనే ఇంద్రియములను తమ తమ పనులను తాము గావించినట్టు చేయుచున్నది.
2: ఇట్ ఈస్ దట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ ఫిల్లింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ విత్ లైఫ్ అండ్ కాజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ టు పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ప్రాపర్లీ.
0: ఎప్పుడు ఈ ప్రాణం ఈ దేహమునందు లేకపోవును అప్పుడే ఈ కరణములన్నీ కూడాను తమ తమ పనులను తాము చేయలేకపోతున్నవి.
2: ద మూమెంట్ the life leaves this particular body the instruments stop performing their functions properly.
0: Aithe ee pranamu endukosam vachinadi eppudu vachinadi evaru pampite vachinadi ekkada poyinadi.
2: In that case how have this life come into this body? Who has sent this life? From where has it come and where has it gone after death?
0: Idi kevalamu మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు.
2: దిస్ పర్టిక్యులర్ ఫెనామెనా అండ్ సీక్రెట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఆర్డినరీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ కరణములు ఈ కారణములు ఈ యొక్క కార్యములు అన్నీ కూడాను కేవలము జీవితములో ఒక విధమైనటువంటి యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి.
2: దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ద కాజ్ and the action, all these things related to a type of statistics in life.
0: Ee chevulu kannulu noru kadupu kaallu chetulu ivanni kudanu kevalamu tamatama sasaktito cheyinatuvanti kaavu.
2: The eyes, the ears, the mouth, the legs, the hands, the stomach, all these limbs in the body, they do not perform the function on their own capacities.
0: Deeniki okati karta untunnadu.
2: There is a doer behind these instruments.
0: Adhe vidhamgane ee naadu statistics untundali.
2: In the same way we are having statistics today.
0: Deenini input antaru.
2: This statistics is described as an input.
0: Rendovadi output ani untundali.
2: There is another thing and that is output.
0: అది ప్రొడక్షన్ అనేటువంటిది.
2: అండ్ దట్ రెఫర్స్ టు ప్రొడక్షన్.
0: అయితే ఈ స్టాటిస్టిక్స్ లో ఈనాడు లోకములో కేవలము ధనమును అభివృద్ధి పరుచుకోవటం తద్వారా ఏ విధంగా ఈ ధనమును పోగు చేసుకోవటం అనేటువంటి దీని లోపల ఎంతవరకు మనం ఖర్చు పెట్టాం, ఎంతవరకు మనం క్యాపిటల్ చేశాం, ఎంతవరకు దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నాం, ఈ పదార్థముల యొక్క విలువలు ఏ విధంగా ఉంటున్నవి అనేటువంటి దీంట్లో మనము ఎక్కువ యోచన చేస్తుంటాం.
2: ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అ లార్జ్ వే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ హావ్ ఓబ్టెయిన్ ద క్యాపిటల్, హౌ వీ ఆర్ రేజింగ్ ద ప్రొడక్షన్, how we are spending the money. With reference to these things only, statistics are employed.
0: Management lopala subject ne chustu, object ne chustu, subject ne marchipoyinattuga, ee statistics lopala kudanu kevalamu oka quantity ni maatrame chustu quality ni visarjistunnaru.
2: Just as in management we are concentrating only on the object, forgetting the subject behind this, we in statistics also we are concentrating only on quantity but not on quality.
0: Peter Drucker ee oka management lopala kevalamu object ni maatrame chustu object yokka lakshyanni maatrame bodhisthu vachadu.
2: Peter Drucker has always concentrated while dealing with the management only on the object, forgetting the subject.
0: Kani ee naati yokka statistics lopala kudanu manamu quantity ni maatrame lakshyam nanduchukoni quality ni manam marchipothunnam.
2: Similarly, when we are thinking of statistics, we are thinking only in terms of the quantity but not the quality.
0: ఇక్కడ స్టాటిస్టిక్స్ గురించి ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితిని కూడాను మనం చక్కగా గుర్తించాలి.
2: When we are thinking of statistics, we have to just apply this particular thing with reference to various countries.
0: లోకములో 179 దేశాలు ఉన్నాయి.
2: In the world, there are 179 countries.
0: ఒక్కొక్క దేశం యొక్క స్టాటిస్టిక్స్, ఒక్కొక్క దేశం యొక్క మేనేజ్మెంట్, ఒక్కొక్క దేశం యొక్క వాల్యూస్, ఒక్కొక్క దేశం యొక్క యథాస్ వేరు వేరుగా ఉంటున్నాయి.
2: బట్ ది స్టాటిస్టిక్స్, ద వాల్యూస్, ద ఇథాస్ అండ్ ద మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ.
0: ఇవన్నీ ఆ దేశం యొక్క వాతావరణమును అనుసరించి ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.
0: ఆ దేశం యొక్క ఎన్వైర్న్మెంట్ ను అనుసరించే ఈ స్టాటిస్టిక్స్ కూడాను కొంతవరకును అర్థమవుతూ వస్తుంటాయి.
2: బేస్డ్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అలోన్ ఈవెన్ దిస్ స్టాటిస్టిక్స్ కెన్ బి ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ విదేశముల యొక్క ప్రభావంనే మనం అనుసరిస్తూ వస్తున్నాము.
2: ఈవెన్ ఇన్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ వీఆర్ ఫాలోయింగ్ ద మెథడ్స్ అడాప్టెడ్ ఇన్ అదర్ కంట్రీస్.
0: ఈ విధంగా భారతదేశము ఆశ్రయించటం చేత ఈ వ్యాపారం కాని ఈ విధమైనటువంటి యొక్క కరస్పాండెన్స్ అనగా వ్యాపారం యొక్క సంబంధ బాంధవ్యములు కాని ఏమాత్రం కూడా అభివృద్ధి కానేరవు.
2: ది మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఇన్ బిజినెస్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు బి వెరీ ఇంప్రెసివ్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు ఓన్లీ ఫాలో ది స్టాటిస్టిక్స్ ఎల్స్వేర్.
0: ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ లోపల ప్రస్తుతపు యొక్క విలను పట్టి ప్రస్తుతపు యొక్క మార్కెట్ ను పట్టి
2: ఆల్ ది స్టాటిస్టిక్స్ ఆర్ విత్ రిఫరెన్స్ టు ద ప్రైజెస్ విచ్ ఆర్ కరెంట్ అండ్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూస్ విచ్ ఆర్ కరెంట్.
0: పూర్వం యొక్క విలువను పట్టి ఆ స్టాటిస్టిక్స్ ప్రారంభమైనటువంటి ఒక సమయం నందున్నటువంటి భావములను పట్టి ఇవి కొంతవరకును సమన్వయం అవుతూ వస్తుంటాయి.
2: ది స్టాటిస్టిక్స్ ఆర్ రికన్సైల్డ్ బేస్డ్ అపాన్ the existing prices earlier and also the base year etc.
0: oka chinna udaharanam,
2: one small example.
0: Bharat deshamulopala 1950 lopala ee statistics modalu prarambhicharu.
2: In India 1950 has been taken as the base year.
0: Aanadu manavuni yokka vyakti yokka income ఎట్లా ఉండినదంటే ఒక్క రూపాయి 20 naya paisas.
2: ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది ఇయర్ 1950 వాస్ 1 rupee 20 paisa.
0: ఈనాడు 36 సంవత్సరములు అయినప్పటికీ ఈనాడు మానవుని యొక్క విలువ దినమునకు 2 rupees 10 naya paisalu.
2: ఈవెన్ ఆఫ్టర్ 36 ఇయర్స్ 1986 the per capita income is only
0: 36 samvatsaramulaku 90 naya paisalu maatrame perigindi. Idi enta tamasanga perigindo, enni vidhamaina yokka deeniga abhirudhi vandindo meeru yochinchukovachu.
3: the present per capita income is only 2 rupees 10 paise, which means there is an increase of only 90 paise over a period of 36 years. You can imagine at what slow rate the income has grown over a period
0: of time. Konni vishayamulandu Bharatadesamu kontha mundanja vestundali.
3: In certain aspects and areas of activity, India has been able to make progress.
0: Prapanchamulo rendavadi.
3: In terms of population, India ranks second in the world.
0: Area lopala idi 7th sthanamlo cherindi.
3: In terms of area, India ranks 7th in the world.
0: Paddy, tobacco, coffee, tea ityadi utpattulu yendu Bharat desamu modatadi.
3: In production of paddy, tobacco, tea and a few other things, India ranks first in the world.
0: మిగిలినటువంటి దేశములు యందు దీనిని సరిగా మనము తూచ ఒకదానికొకటి సమన్వయం చేయాలనుకున్నప్పుడు అనేక విధములైనటువంటి యొక్క వ్యత్యాసములు ప్రారంభమవుతున్నాయి.
3: ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ద ప్రొడక్షన్ ఫిగర్స్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ అదర్ కంట్రీస్, సర్టన్ ప్రాబ్లమ్స్ కమ్ విచ్ విల్ మేక్ కంపారిజన్ ఎ లిటిల్ డిఫికల్ట్.
0: భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి కానీ మరొక దేశముకు సంబంధించి ఉండటంలో ఏమాత్రం కూడా అర్థవంతమైనది కాదు.
3: ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ఇండియా ఆర్ రెలవెంట్ అండ్ పర్టికులర్ టు ఇండియా అలోన్, దే కెనాట్ బి రెలవెంట్ టు ది అదర్ కంట్రీస్.
0: ఇతర దేశముల యొక్క స్టాటిస్టిక్స్ భారతదేశంలో దానిని అనుసరించడానికి కానీ ఆచరించటం కూడాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు.
3: ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ అప్లికబుల్ అండ్ యూస్ఫుల్ ఫార్ ఇండియా.
0: ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాల్యూస్, ఎథాస్ అండ్ వాల్యూస్, దీనిలో ప్రధానమైనటువంటి ఏమిటంటే క్యారెక్టర్.
3: స్పెషల్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ ఈస్ వాల్యూస్ అండ్ ఎథాస్.
0: దీనిలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరమైనటువంటిది.
3: ఇన్ దిస్ సెన్స్ కంట్రోల్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు ప్రభుత్వం యొక్క రాబడి 1000 అధికమైపోయింది.
3: ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ 1000 ఫోల్డ్ టుడే.
0: పూర్వము 550 కోట్లు ఇన్కమ్ గా ఉండేటువంటిది, ఇప్పుడు 5500 కోట్లు ఇన్కమ్ గా వస్తుంటున్నది.
3: అర్లియర్ సమ్ టైమ్ బ్యాక్ ది ఇన్కమ్ వాస్ ఓన్లీ 550 క్రోర్స్, బట్ టుడే ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ 5500.
0: ఒక్కొక్క రాష్ట్రమునికి ఇన్ని విధమైనటువంటి యొక్క అభివృద్ధి కావుతూ ఉండిన సమయంలో ఈ మానవాభ్యుదయమునందు ఈ అభివృద్ధి ఎందుకు వెనుకంజ వేస్తుండదో మనం కొంత గుర్తించాలి.
3: వెన్ ది ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ సో మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇస్ దేర్, వై షుడ్ దేర్ నాట్ బి వెల్ఫేర్ ప్రపోర్షనేట్ టు ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్?
0: ఇక్కడ ఆడిటింగ్, అకౌంట్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, ఈ మూడింటి యందు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ఒకదానిని ఒకటి సమన్వయమై ఉంటుందని లేదు.
3: దేర్ డజంట్ సీమ్ టు బి కంపారబిలిటీ వెన్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ది సబ్జెక్ట్స్ ఆఫ్ ఆడిటింగ్, అకౌంట్స్, బ్యాంకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఆఫ్
0: స్టాక్. ద్వారా బ్యాంకుల యొక్క మార్పు కూడాను ఒక విపరీతమైనటువంటి రీతిగా మార్పు చెందుతూ వస్తుంది.
3: The changes that have been coming about in the banking sector and in banks is rather astonishing.
0: Ye bank kudanu, ye management kudanu, ye yokka auditor kudanu, ye account kudanu sakramainatunti yokka margamunu anusarinchatam ledu.
3: Whoever be, whether it is an accountant, auditor or a bank, they are not following the proper procedures and the proper
0: line. Manager yokka uddeshamunu puraskarinchukoni account vrastu vastuntadu.
3: Accountant is trying to satisfy the whims and fancies of the manager.
0: Ee account yokka paristhitini puraskarinchukoni audit maristu vastuntadu.
3: The auditor is trying to satisfy the requirements of the accountant rather than really doing auditing.
0: ఈ ఆడిటర్ యొక్క రికమెండేషన్ పురస్కరించుకుని బ్యాంకర్ కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంటాడు.
3: ద బ్యాంకర్ ఆల్సో అడ్జస్ట్ హిస్ అకౌంట్స్ అండ్ హిస్ లెండింగ్ పాలసీస్ బేస్డ్ అపాన్ ద ఆడిట్ రిపోర్ట్ అండ్ ది ఆడిటర్.
0: ఈ అనేక కారణాల వల్లనే కొన్ని బ్యాంకులు కూడా దివాలెత్తడం జరుగుతూ ఉంటుండాలి.
3: It is on account of following this kind of procedure, many of the banks are likely to become bankrupt.
0: ఈ విధమైనటువంటి వ్యాపారములు జరగటం చేతనే ప్రపంచం యావత్తు కూడాను కొంతవరకును తమ విలువను తాము కోల్పోతూ వస్తున్నాయి.
3: It is on account of this kind of situation and these trends which are been existing, the business in the world is declining in terms of values.
0: ఒక్క బ్యాంకు మాత్రము ఆనాటి నుండి నేటి వరకు కూడాను తమ యొక్క ఉద్దేశములను తమ యొక్క ఆశయాలను ఏమాత్రము ఉల్లంఘించకుండా అనుసరిస్తూ వస్తుండాలి.
3: బట్ ఇట్ ఈస్ ది బ్యాంక్స్ విచ్ హావ్ బీన్ ట్రైయింగ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అది ఏది అనగా చాలా పురాతనమైనటువంటి బ్యాంక్, అది స్వీడన్ లో రిక్స్ అనేటువంటి బ్యాంక్.
3: ది ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ విచ్ హావ్ లైడ్ డౌన్ సర్టన్ థింగ్స్ ఈస్ ఇన్ స్వీడన్, దట్ ఈస్ రిక్స్ బ్యాంక్.
0: ఇది 1656లో ఫిబ్రవరి 3వ తేదీ ప్రారంభమైంది.

0: ఆధారం చేసుకుని అనుసరిస్తూ వస్తుండాలి.
1: దిస్ రిక్స్ బ్యాంక్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: ప్రారంభంలో దానికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ క్రమక్రమేణ దాని యొక్క రూపురేఖలు చాలా విశాలముగా పెరుగుతూ వస్తాయి.
1: ఇన్ ది బిగినింగ్ టు స్టార్ట్ విత్ ఇట్ మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ డిఫికల్టీస్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ వెరీ వెల్.
0: సత్యమునకు నీతికి ప్రారంభములో కొన్ని అడ్లు అవాంతరములు ఎదురు తగులుతూ ఉంటాయి.
1: ఇన్ ది బిగినింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ విల్ ఆల్వేస్ ఫేస్ సమ్ ఆబ్స్టికల్స్ అండ్ సమ్ అపోజిషన్.
0: కానీ దానిని మనం నిలదొక్కుని దానిని ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ హోప్, వీ షుడ్ స్టాండ్ ఫర్మ్ అండ్ ఫాలో దోస్ థింగ్స్ సో దట్ వీ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
0: ఈనాడు స్టాటిస్టిక్స్ అనేటువంటిది కేవలము తన యొక్క క్యాపిటల్ ను, తన యొక్క ఇన్కమ్ కు, ఈ రెండింటినీ మాత్రమే తాను అనుసరిస్తూ ఉంటుంటాడు.
1: ది స్టాటిస్టిక్స్ ఈస్ అప్లైడ్ స్పెషలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ఏరియాస్, టూ ఏరియాస్, వన్ ఈస్ క్యాపిటల్ అండ్ ది అదర్ ఈస్ ఇన్కమ్.
0: అయితే ఈ ప్రొడక్షన్ అనేటువంటిది తన ఆదాయ నిమిత్తమై, తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై తాను ఆచరిస్తున్నాడు, కానీ తన యొక్క ప్రొడక్షన్ ఈ జగత్తుకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఈ జనులకు ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తున్నది, ఎంతవరకు దీన్ని జనులకు తోడుగా ఉంటుండాలి అనేటువంటి విషయాన్ని తాను గుర్తించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు కేర్ టు ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ, ఫర్ ఆల్ ద పీపుల్ కన్సర్న్. హీ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్ అండ్ ఇన్ ఇంక్రీజింగ్ హిజ్ ఇన్కమ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్.
0: పోయిన ఆదివారం చెప్పాం ఈ కార్ల కంపెనీల విషయం అనేటువంటిది, తమ యొక్క స్వార్థము, తన యొక్క సప్రయోజన నిమిత్తమై ఒక్కొక్క కారు 3 సంవత్సరముల కంటే ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు అనుసరించి క్రమక్రమేణ ఆ కారును వేస్ట్ చేస్తూ వస్తారు. వీరు వేస్ట్ మేకర్స్ అని చెప్పాం.
1: లాస్ట్ సండే స్వామి హాస్ టోల్డ్ హౌ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ద ఎంటైర్ డిజైన్ అండ్ ది ఎంటైర్ ప్లానింగ్ ఈజ్ డన్ ఇన్ సచ్ వే దాట్ ది కార్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, ది కార్ బికమ్స్ యూజ్లెస్ బట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్. ఇన్ దిస్ వే దే ఆర్ వేస్టింగ్ రిసోర్సెస్ అండ్ దే మే బి కాల్డ్ వేస్ట్ మేకర్స్.
0: అయితే ఆ దేశం యొక్క సంస్కృతికి, ఆ దేశం యొక్క పరిస్థితికి, ఈ దేశం యొక్క సంస్కృతికి, ఈ దేశం యొక్క విలువలకు చాలా వ్యత్యాసం ఉన్నదనేటువంటి విషయము మరీ మరీ మీరు చింతిస్తూ రావాలి.
1: Again and again you should contemplate and think properly how much of difference exists between the culture and values of that country where these cars are produced on those lines and our own country where we have got a different culture and different values.
0: ఈ కార్ల కండిషన్ అనేటువంటిది మీకు తెలిపాను. అక్కడ ఒక కారు పోతుంటే రెండవ కారు ఎదురొచ్చేటువంటి ఒక పద్ధతి లేదు.
1: Swami explained in the previous Sunday how the cars will be moving in the roads. There will be no car which is likely to clash or
0: ఇంకే విధమైనటువంటి ఒక రథములో, ఇంకే విధమైనటువంటి వాహనాలు దానికి ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. ఎదురుపోయేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంటుంది, ముందు పోయేటువంటి రోడ్డు మరొకటిగా ఉంటుంటుంది.
1: ద మూవ్మెంట్ ఆఫ్ కార్స్ ఇస్ సో రెగ్యులేటెడ్ దాట్ దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫార్ ఎ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద కార్స్ ఇన్ ద అదర్ కంట్రీస్. దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై స్వామి.
0: ఇంకే విధమైనటువంటి డాగ్స్ అనిమల్స్ దీంట్లో ఎదురొచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ
1: దేర్ ఈస్ నో అదర్ ప్రాబ్లమ్ ఆఫ్ the dogs and other animals
0: అక్కడ
1: crossing the roads.
0: నిబంధనలు ఈ విధమైనటువంటి ఒక స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.
1: ది ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ దేర్.
0: కానీ అదే రథములు మన భారతదేశంలో ఉపయోగపెట్టినప్పుడు వారు ఎక్కువ హార్న్ ఇవ్వరు, బ్రేకులే వస్తారు.
1: దే డు నాట్ అప్లై ది బ్రేక్ మచ్, దే డు నాట్ అప్లై హార్న్ ఆల్సో దేర్, వేర్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ ది స్టోరీ ఈస్ డిఫరెంట్.
0: కానీ ఈ భారతదేశంలో అడుగడుగునుకు హార్న్ ఇవ్వాల, అడుగడుగునుకు బ్రేక్ వత్తాల, ఈ విధమైన ఉపయోగం చేత ఈ కార్లు త్వరలోపల్లే పాడవటానికి అవకాశం ఉంటుంటాడు. ఈ వాతావరణం వేరు, ఈ ఎన్వైర్న్మెంట్ వేరు.
1: బట్ ద ఎన్వైరన్మెంట్ ద కండిషన్స్ ఇన్ భారత్ దే ఆర్ డిఫరెంట్. ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ యూ హావ్ టు బ్లో ది హార్న్ అండ్ యూ హావ్ టు అప్లై ద బ్రేక్.
0: మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో స్టాటిస్టిక్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క ఎన్వైరన్మెంట్ కానీ, కొన్ని విధములైనటువంటి యొక్క ఏ దేశం యొక్క సంబంధించినవి ఆ దేశమునికే ఉండాలి, కానీ ఒకదానిని ఒకరు అనుసరించడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: స్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ కంట్రీ బేస్డ్ అపాన్ ద కల్చర్, ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.

0: అండ్ ద వాల్యూస్ ఫార్వర్డ్.
1: కేవలం ధర నిమిత్తమై ప్రతి దేశమునందు కూడాను కాంపిటీషన్ ఇమిటేషన్ ఇవి రెండు కూడాను అధికంగా పెంచుకుంటూ పోతున్నారు.
0: ఈచ్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ కాంపిటీషన్ అండ్ ఇమిటేషన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ ప్రైజ్ అడ్వాంటేజ్.
1: కనుక భారతదేశం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని ఇక్కడ తమ యొక్క శక్తి సామర్థ్యములను పురస్కరించుకొని తాము ఒక నీతి నిజాయితీలతో మనము ఈ కార్యంలో పాల్గొనవలసి వస్తుంది.
0: బట్ వీ హ్యావ్ టు అండర్టేక్ ఎనీ యాక్టివిటీ టేకింగ్ ఇన్ టు అకౌంట్ అవర్ ఓన్ కల్చర్ అండ్ అవర్ ఓన్ వాల్యూస్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్ ఇన్ భారత్.
1: భారతదేశం యొక్క ఎథాస్ లోపల వాల్యూస్ లోపల కూడాను పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడాను చాలా ప్రధానంగా చూస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఎథాస్ అండ్ వాల్యూస్ ఆఫ్ భారత్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఫర్ గాడ్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హెల్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: భారతదేశం లోపల పాప ప్రీతి అది వాళ్లకు ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా స్వేచ్ఛా విహారంగా జరుపుతూ వస్తుంటారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ది స్టోరీ ఇస్ డిఫరెంట్ దే హ్యావ్ లవ్ ఫర్ సిన్ వితౌట్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్.
1: ప్రపంచంలో ఈ బిజినెస్ వ్యాపారం యొక్క సంస్థ చక్కబడితే ప్రపంచమంతా చక్కబడినట్టే అవుతుంది.
0: ఇఫ్ ది కండిషన్స్ ఇన్ బిజినెస్ and in running of the business and business organization, if things improve in the world, all other things are likely to improve in the world.
1: Konni konni manamu ee statistics nu kontha aadharanga teeskundam.
0: Let us take some statistics to illustrate this.
1: Konni water cooler manam chesam anukondi.
0: Let us say that we have manufactured water coolers.
1: Deeni yokka kharchulu దీని యొక్క క్యాపిటల్ ఎంతైంది అని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ వేరియస్ సైట్స్ ఇన్ ది
1: రా మెటీరియల్ కి ఎంతైంది.
0: వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రా మెటీరియల్స్.
1: ఎంత వరకు మనం జీతాలు ఇస్తున్నాము.
0: వాట్ ఈస్ ది వేజ్ బిల్.
1: గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత మనం కడుతున్నాము.
0: హౌ మచ్ ఆర్ వీ పేయింగ్ టు ది గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్.
1: ఇంకా అడ్వర్టైజ్లకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము.
0: హౌ మచ్ ఆర్ యూ స్పెండింగ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్.
1: షేర్ హోల్డర్స్ కి ఎంత మనం ఇస్తున్నాము.
0: హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఎస్ డివిడెండ్ టు ది షేర్
1: హోల్డర్స్. మనం క్యాపిటల్ ఎంత పెట్టాము.
0: వాట్ ఈస్ ది క్యాపిటల్ దట్ వి హావ్ జస్ట్ ఇన్వెస్టెడ్.
1: ప్రొడక్షన్ ఎంత అయింది.
0: వాట్ ఈస్ ది ప్రొడక్షన్.
1: ఈ ప్రొడక్షన్ లోపల ఎన్ని మిషన్లు చెడిపోయినాయి.
0: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ హౌ మెనీ మిషన్స్ హావ్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్డర్.
1: ఈ చెడిపోయిన మిషన్లు ఏ భాగంలో చెడిపోయినాయి.
0: Those machines which have gone out of order, in what is the real problem?
1: ఇది చెడిపోవడానికి కారణం ఏమిటి?
0: What is responsible for these machines to go out of order?
1: ఇది పనివాని తప్ప లేక మెటీరియల్ తప్ప.
0: Is there something wrong with the laborers and the wage earners who are using the machine, or is there anything wrong with the material?
1: ఈ విధంగా అన్ని రంగములు ఎందుకూడను ప్రత్యేకించి విచారణ సలిపినప్పుడే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సచ్ ఎ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ద వేరియస్ ఆస్పెక్ట్ దట్ గోయింగ్ టు ప్రొడక్షన్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ వేర్ వీ హ్యావ్ మేడ్ ఎ ప్రాఫిట్ అండ్ లాస్.
1: కనుక మనం ఈ విధంగా మనం విచారణ సలపటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ అట్ ఆల్.
1: దీనికి ఒక ఉదాహరణము.
0: వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: ఒక మేనేజ్మెంట్ ఉంటుంది.
0: Let us just say that there is
1: ఒక బ్యాంకు లోపల 10 లక్షలు అప్పు తీసుకుంది.
0: There is one management which has taken a loan of 10 lakhs from a bank.
1: దానికి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి పెట్టుకున్నారు.
0: They have also just kept aside a little money by way of interest.
1: కానీ ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కాకుండా కొన్ని ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతను రికమెండేషన్ చేతను అప్పు దొరికింది.
0: The loan is obtained not on the merits of the case, but on account of the recommendations given by a few influential people.
1: ఈ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తన ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు డబ్బు కట్టడం లేదు.
0: The person who has taken a loan, neither he is paying interest nor he is returning the capital, the principal which
1: he has. కానీ బ్యాంకులో మాత్రము బ్యాంకు మేనేజరు ఆదాయం వచ్చినట్టుగా రాసుకుంటున్నాడు.
0: బట్ బ్యాంక్ మేనేజర్ ఈజ్ మానిపులేటింగ్ అకౌంట్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దేర్.
1: దీనికి దానికి ఉండినటువంటి వ్యత్యాసం ఎట్లా వస్తుంది?
0: హౌ డస్ దిస్ డిఫరెన్స్ గెట్ రికన్సైల్డ్?
1: ఈ విధమైనటువంటి యొక్క మొరాలిటీని పోగొట్టుకుని రికమెండేషన్ చేత వ్యక్తిగతమైనటువంటి విశ్వాసముల చేత అనేకమైన విధములైనటువంటి బ్యాంకులు కూడాను దివాలెత్తుతూ వస్తున్నాయి.
0: The banks are becoming more or less bankrupt because they follow the policies which are not based on morality. They yield to recommendations and influence.
1: ఈ నాటి బ్యాంకులు అన్ని కూడాను ఈ విధమైనటువంటి ఒక రికమెండేషన్ ద్వారానే క్రమక్రమేణా కూడాను తమ యొక్క విలువలు తాము కోల్పోతున్నాయి.
0: Most of the banks today are losing their own morality and their own financial soundness because they have been following this kind of policies based upon recommendations and influence.
1: విదేశీయులు యందు ధనమును కోట్లకు కోట్లకు అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
0: Foreigners have been able to earn crores and crores of rupees.
1: కానీ ఈ అభివృద్ధి చేస్తున్నారే కానీ అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ ధనమును సద్వినియోగం చేయటం లేదు.
0: They have been able to earn no doubt crores of rupees, but it is not put to proper use.
1: అక్కడ ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ, ఎంత ఉన్నత స్థాయి ఉండినప్పటికీ మొరాలిటీని కోల్పోతున్నాడు.
0: However much educated a person may be there, whatever high position he occupies, however wealthy a person be, that person in the other countries, he is losing the morality.
1: Aneka mandi videshiyalu poi tama tama vidyalnu tana kala abheshistu vastunnaru.
0: A large number of people are going to foreign countries for education.
1: Aa vidyalu veru తిరిగి తమ సంస్థానమునకు వచ్చిన తర్వాత తాము ఆచరించవలసినటువంటివి, అనుభవించవలసినటువంటివి, ఆనందించవలసినటువంటి విద్యలు వేరు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ విచ్ దే హావ్ అక్వైర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఇస్ డిఫరెంట్, బట్ వాట్ ఎవర్ ఇస్ యూస్ఫుల్, వాట్ ఎవర్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, దట్ ఈస్ రాదర్ డిఫరెంట్.
1: అమెరికాలో చదివి వచ్చాను కానీ ఆ చదువు ఇండియాలో పనికిరాదు.
0: వన్ హెస్ అక్వైర్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా, but that is not useful and
1: America chadugu America ke saripothundi kani India ke matramu sambandhinchadu.
0: The education acquired in America is very relevant and useful in America.
1: Koni danini India lopala manu anusaristhu pothunnam antunte deeniki aneka vidhamaina reactions anta vastunnayi.
0: But if you want to apply whatever you have learnt in America in Indian context, so many obstacles are coming and so many
1: problems are coming.
0: What is the reason for this?
1: అక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ వాల్యూస్ వేరు, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు, ఇక్కడ వాల్యూస్ వేరు.
0: ద బేసిక్ రీజన్ ఫార్ దిస్ ఈజ్ దట్ దేర్ ది ఎన్వైర్న్మెంట్, ద వాల్యూస్ అండ్ ద కల్చర్ ఇన్ అమెరికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్.
1: ధనము అధికమయ్యే కొలది కూడాను గుణము తరిగిపోతూ వస్తుండాలి.
0: యాజ్ ది మనీ ఈజ్ అక్యుములేటింగ్ మోర్ అండ్ మోర్, ది క్వాలిటీస్ అండ్ ది క్యారెక్టర్ ఈస్ డిక్లైనింగ్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్.
1: మీకు చాలా వరకు తెలుసును, ఎరిక్సన్ అనేటువంటి వాడు చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ దేర్ వాస్ నిక్సన్ హూ వాస్ ఆక్యుపైయింగ్ ఆయన ఏ వెరీ హై
1: అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి వాడు.
0: హీ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ.
1: అయితే కొన్ని సమయములందు తమ స్థానమును తాను నిలబెట్టుకునే నిమిత్తము, తన యొక్క విలువను తాను కాపాడుకునే నిమిత్తము, స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక కొన్ని రికార్డ్స్ అంతా కూడా కాల్చివేపించాడు.
0: But this particular person, in order to safeguard his own interests, selfish interests, and in order to protect his own image, etc., he destroyed quite a few records.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for
1: నీతి నిజాయితీలు కోల్పోవటమే దీనికి మూల కారణం.
0: The reason for this state is that he did not
1: ధనముతో ఏమైనా చేయవచ్చుననేటువంటి అహంకారం చేతనే ఈ విధమైనటువంటి పనులు పొందుకున్నారు.
0: They gave up morality and truth, and they were prepared to do anything, having full faith in the power of money. Therefore they resorted to all these things.
1: Andaru atla undaru.
0: All people are not like this.
1: Meeku telusunu,
0: you know
1: the simhamu aneetundi peru gondinaatundi Churchill.
0: You know well that Churchill, who was considered to be and described as a great war lion.
1: Rendava prapancham yuddham jarigipoyina tarvata,
0: at the end of the Second World War,
1: ee yokka లండన్ పట్టణం అంతా కూడా శిథిలం అయిపోయింది బాంబుల చేత.
0: లండన్ వాస్ మోర్ ఆర్ లెస్ డిస్ట్రాయిడ్.
1: అది అంతా జరిగిపోయిన తర్వాత తాను వచ్చాడు ఆ లండన్ పట్టణాన్ని చూడటానికి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ ఓవర్ హీ కేమ్ టు లండన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఫస్ట్ హ్యాండ్ వ్యూ ఆఫ్ వాట్.
1: ప్రజలందరూ చేరి గొల్లులు ఏడ్చారు అతన్ని చూస్తానే.
0: All the citizens there gathered and they cried loud when they saw Churchill.
1: అప్పుడు ఆ వృద్ధ సింహం అనేటువంటి చర్చిల్ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చూచి గతించినటువంటి యొక్క వ్యక్తులను చూచి, వారు దారబోసినటువంటి రక్తాన్ని చూచి, వారు శ్రమించినటువంటి యొక్క చోటను చూచి నేను ఏడ్చడానికి ఇక్కడ రాలేదు.
0: The old lion Churchill, he roared by telling this to the citizens, well, I have not come here to wallow and weep after seeing you and after just remembering those people who have laid down their lives and shed their blood in the Second World War.
1: Manamu kavinchinatunti rakta arpitamunu, manamu sreminchinatunti yokka mana dehamu yokka chamatakunu, mana pranamunu kolipoyinatunti vyaktulakunu taginatunti vijayanni sadinchamu. దానిని ఆనందించే కోసం నేను వచ్చానన్నాడు.
0: ఐ హావ్ కమ్ హియర్ టు సెలబ్రేట్ ది విక్టరీ విచ్ యు హావ్ జస్ట్ వన్ ఆఫ్టర్ అలవింగ్ ద బ్లడ్ టు ఫ్లో ఆఫ్టర్ సో మెనీ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్వెట్ వాస్.
1: మన విలువను మనం రక్షించుకోవాలి.
0: హి సెడ్ దట్ వి హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అవర్ ఓన్ వాల్యూస్.
1: అదే మన యొక్క మానవత్వానికి తగినటువంటిది.
0: దిస్ ఈస్ ఎ ప్రాపర్ థింగ్. విచ్
1: ఈ విలువ అంటే ఏమిటి? అహంకారాన్ని నిర్మూలన చేసుకున్నప్పుడే ఆనందాన్ని మనం పొందగలము.
0: వాట్ డస్ దిస్ వాల్యూ మీన్? వాట్ డు దే స్టాండ్ ఫర్? ఓన్లీ వెన్ వి డిస్ట్రాయ్ అవర్ ఈగో వి కెన్ రియలీ గెట్ బ్లిస్.
1: కనుక అహంకారం నిర్మూలన చేసుకున్నటువంటి వాడే ఆత్మబలమును సాధించగలడని తాను గర్జించాడు.
0: హి రోల్ బై టెలింగ్ ఓన్లీ దట్ పర్సన్ హూ హాస్ రూటెడ్ అవుట్ హిస్ ఈగో కెన్ గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆత్మ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్.
1: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే అహంకారాన్ని నిర్మూలన గావించగలడు అని కూడా అన్నాడు.
0: హి ఆల్సో సెడ్ ద వన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఆత్మ అలోన్ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో.
1: కనుకని మనం మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యు షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనము చేసేటువంటి ప్రతి చిన్న పని ఎందు కూడాను మనకు ఆత్మసాక్షి. ఇది మన కాన్షియన్స్ మనకు తృప్తికరంగా ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ వి పర్ఫార్మ్ ఆర్ డూ వి షుడ్ టేక్ అవర్ ఓన్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: కనుక ఈ కాన్షియన్స్ తో చేసినటువంటి యొక్క ప్రతి పని ఎందు కూడాను విజయాన్ని మనం సాధించగలము.
0: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్ విత్ కాన్షియన్స్ యూ విల్ బి సక్సీడింగ్ ఇన్ యువర్ వర్క్.
1: కనుక మన స్టాటిస్టిక్స్ అంతా కూడాను కేవలము కొన్ని విధమైన అంకెలతో మాత్రమే జరుపుతూ పోవటం సరైనటువంటిది కాదు.
0: Therefore, we should not be happy by preparing statistics with reference to merely a few figures.
1: ఈ అంకెల శాస్త్రమును వేదాంతం నందు సాంఖ్య యోగము అని కూడా చెప్తూ వచ్చారు.
0: The same statistics has been described in the parlance of Vedanta as Sankhya Yoga.
1: సంఖ్య అంకెల రెండు కలిసి ఒకటే.
0: Ankhya, one word for statistics. Sankhya used in Sankhya Yoga, they convey the
1: same. Sankhyalatone Sankhya Yogam tayarayindi.
0: The Sankhya Yoga is developed only on the basis of Sankhya figures.
1: Adi vidhangane mana ankhyalato maatrame mana statistics ni trupti parchatamu sari anetundi kaadu.
0: Therefore, we should not merely satisfy ourselves by merely putting a few figures and calling them.
1: Production yokka tattvamu kudanu manam sari anetundi reetilo sadviniyoga parchali.
0: These statistics will get the meaning only when we follow the production on the right lines.
1: Kanuka input aneetundi danikante output chala important.
0: Output is very important compared to the input of statistics.
1: Quantity kante quality chala pradhanamu.
0: Quality is more important than quantity.
1: Ee quality emti? Mana values yokka quality.
0: What does quality refer to here? Quality refers to our values.
1: Ikkada దేహములో దేహము, మనస్సు, ఆత్మ, ఇంద్రియములు ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక రూపము.
0: ఇన్ దిస్ బాడీ యూ జస్ట్ టేక్ ద ఫిజికల్ ఫార్మ్, ది మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఇండివిజువల్.
1: అయితే ఆరోగ్యమైనటువంటి దేహం ఉండినప్పుడే ఆనందకరమైనటువంటి మనసు అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ వెన్ the physical body is healthy, the mind also will be happy.
1: ee dehamu manasu yokka tattamulu paripurna sthiti endu undinappude aatmaanandam manaku labhyam avutundi.
0: Only when the condition of the body and the mind is perfect, you will be able to get the bliss of aatma.
1: Kanuka ee moodu kudanu okadaanini okati aashrayinchi anyonya aashrayam cheta ఇది అభివృద్ధి అవుతూ ఉంటుంటాయి. ఇందులో ఏ ఒక్కదాని యొక్క విలువ తగ్గినప్పటికీ మిగిలిన రెండవ దాని యొక్క విలువలు ఏమాత్రం కూడా మనకు ఆనందాన్ని అందించలేవు.
0: ఇఫ్ ది కండిషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ ఈస్ అఫెక్టెడ్, ది అదర్ టూ ఆల్సో విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ దట్.
1: కనుకనే వేదాంతమునందు ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. ఈ ధర్మార్థ కామ మోక్షముల యొక్క సంబంధమును మనం అనుభవించవాలంటే ఆరోగ్యం అత్యవసరం అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ హస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదాంత దట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎంజాయ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ప్రాపర్లీ యు మస్ట్ హ్యావ్ ప్రాపర్ హెల్త్.
1: ఈ ఆరోగ్యం అనేటువంటి ఆంగ్లో సక్సెస్ నుంచి వచ్చినటువంటి పదము.
0: దిస్ ఆరోగ్యం ఆర్ హెల్త్ దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆంగ్లో సాక్సన్
1: హెగిన్స్ అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది.
0: దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ హెగిన్స్
1: అనగా ఇది పరిపూర్ణత్వము అనేటువంటిది దీనికి అర్థము.
0: దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఫుల్నెస్ కంప్లీట్నెస్
1: పవిత్రము అని మరొక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఈజ్ సేక్రెడ్నెస్
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి మన సర్వాంగములు కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగాను పవిత్రమైనటువంటి స్థితిలోన మనం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కీప్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఇన్ ఎ సేక్రెడ్
1: సక్రమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు యూజ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఇంతే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుండాలి.
0: అండ్ నాట్ మెయిన్లీ దాట్ వీ షుడ్ హ్యావ్ ఎ హోల్ సమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఏ అంగము పరిపూర్ణ స్థితిలో లేకపోయినప్పటికీ ఇది పవిత్రతను అందుకోలేవు.
0: ఇఫ్ ఎనీ ఆఫ్ ది లింబ్స్ ఈజ్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ఫుల్నెస్ ఆఫ్ బెనిఫిట్.
1: కనుక ఈ సర్వేంద్రియములు కూడా పంచేంద్రియములు పంచ ప్రాణములు పంచకోశములు పంచతృక్కులు ఇవన్నీ కూడాను 20 కూడాను ఆ తర్వాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ 24 తత్వములు కూడాను పవిత్రమైనటువంటి అంకెలతో కూడి ఉంటుండాలి.
0: ది 5 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 లైవ్ బ్రెత్స్ 5 షీట్స్ అండ్ ది అదర్ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆత్మ టుగెదర్ దేర్ ఆర్ 24 కాస్మిక్ ప్రిన్సిపల్స్.
1: పంచ ప్రాణములు ఉంటున్నాయి
0: 5 లైవ్ బ్రెత్స్
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన అండ్ సమాన.
1: మనిషి యొక్క దేహం లోపల 72 కోట్ల నరములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 72 crores ఆఫ్ ది నర్వ్స్ ఇన్ ది సిస్టమ్.
1: అన్ని నరములు ఎందు కూడాను సమానంగా ప్రసరించేటువంటిది వ్యాన వాయువు.
0: ఇట్ ఈస్ ది లైవ్ బ్రెత్ ఆఫ్ వ్యాన విచ్ ఈస్ యూనిఫామ్లీ స్ప్రెడ్.
1: ఈ ప్రాణవాయువు సక్రమంగా సంచరిస్తూ పోయినప్పుడే ప్రాణవాయువు దానికి అద్దములో ప్రతిబింబంగా కనిపించినట్టుగా సహాయరీతిగా కనిపిస్తుంటారు.
0: ఓన్లీ వెన్ దిస్ లైఫ్ బ్రెత్ ఆఫ్ వ్యాన ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ ప్రాణ విల్ బి యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్
1: ది దేహం యొక్క ప్రాపర్లీ స్టాటిస్టిక్స్.
0: దీస్ స్టాటిస్టిక్స్ రిలేట్ టు ద ఫిజికల్ బాడీ.
1: ఈ స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండినప్పుడే మనము ప్రాపంచిక సంబంధమైనటువంటి ప్రాకృత స్టాటిస్టిక్స్ లో కూడా మనం సరైనటువంటి దీన్ని పొందగలము.
0: ఓన్లీ వెన్ ది స్టాటిస్టిక్స్ రిలేటింగ్ టు ది బాడీ ఆర్ ఏ పర్ఫెక్ట్ కండిషన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్ అండ్ అప్లై ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రాపర్లీ.
1: అదే విధంగానే రా మెటీరియల్ లో స్టాటిస్టిక్స్ సక్రమంగా ఉండాలి.
0: In the same way, statistics relating to the raw materials must be perfect.
1: Production lo undinatvanti oka statistics sakramanga untundali.
0: Production statistics also must be properly prepared and perfect.
1: Expenses lo chesinatvanti statistics kuda sakramanga untundali.
0: Statistics relating to expenditure also must be properly prepared.
1: Ee workers yokka kriyal lopala kuda statistics sakramanga undali.
0: The activity and the production of the workers also must be properly recorded.
1: Statistics anega kevalam oka capital pettukotamu inke vidhamainatvanti yokka production cheyatamu dani yokka ivi maatrame kaadu statistics prati pani kudanu deentlo oka vidhamainatvanti viluvainatvanti gaane manam ankelaga teeskovali.
0: When we are thinking of statistics, we should not think only in terms of the capital and the production alone. Comprehensive approach will have to be adopted in preparing the statistics.
1: Connection kuda untundali.
0: In preparing the statistics, statistics relating to banking activity also must be properly prepared.
1: ఈ యొక్క బ్యాంకింగ్ ఈ బిజినెస్ దీని యొక్క సంబంధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా సక్రమంగా ఉంటుండాలి.
0: The communication between the organization, business organization and banking also must be clear and perfect.
1: ఈ బ్యాంకింగ్ కమ్యూనికేషన్ అనేటువంటిది రైటింగ్ లో
0: the communication between bank and the organization must not be in writing,
1: talking,
0: ఇన్ ఓరల్ కమ్యూనికేషన్,
1: కొన్ని రకమైనటువంటి యొక్క సైగల చేత,
0: ఇన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ బై యాక్షన్.
1: వర్కర్స్ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బ్యాంకర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి, మన షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా ఉంటుండాలి అని అనేటువంటివి చాలా చక్కగా దీనికి ఒకదానికోటి కమ్యూనికేషన్ సరైనటువంటిగా ఉంటుండాలి.
0: We have to develop a communication system which is proper and comprehensive as to how exactly one should conduct with the workers.
1: ఈ అన్నింటికీ ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటిది నీతి నిజాయితీ.
0: For all this communication and every other thing, it is the morality and the truth which are the life and the basis.
1: మనం ప్రాఫిట్ పైన మనం లక్ష్యం పెట్టకుండా సక్రమమైనటువంటి రీతిగా సమాజమునకు పదార్థమును అందించేటువంటి విధానాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep in view not the profit alone, but how exactly can we serve the society by proper production. This will have to be kept in view.
1: కాని ఈనాడు మనకు అవసరం లేనటువంటివన్నీ కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం.
0: బట్ టుడే వాట్ వీ ఆర్ డూయింగ్ ఈజ్ వీ ఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్.
1: ఇవి సమాజమునకు సరైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుందా, అనుకూలాన్ని అందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా యోచించాలి.
0: Which are required only from the point of view of the businessman and the producer. But what has to be done is, you have to see whether they are useful for the society.
1: మంచిది కానటువంటి దానికంతా కూడాను అధికంగా మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం.
0: We are undertaking very comprehensive advertisement on things which are not very useful and which are not required.
1: ఇప్పుడు బిజినెస్ ఎట్లా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ.
0: To describe business, one small example could be given.
1: ఇప్పుడు వెస్టర్న్ కంట్రీ లోపల కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఆల్కహాల్స్ అంతా ఉన్నాయి.
0: ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లెట్ అస్ జస్ట్ సీ ది డ్రగ్స్ ఆన్ ది ఆల్కహాలిక్ డ్రింక్స్.
1: ఇవన్నీ కూడాను ప్రజలకు అపకారం చేసేటువంటివన్నీ తెలిసి కూడాను ప్రతి దినము కూడాను వీడియోలో రేడియోలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంటారు.
0: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దీస్ ఆర్ రాదర్ హార్మ్ఫుల్ టు ది పీపుల్, స్టిల్ ఎ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ గివన్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ అవైలబుల్ మీడియా, ది రేడియోస్, వీడియోస్ అండ్ టెలివిజన్.
1: బిజినెస్ వారు ఏ విధంగా దానిని అడ్జస్ట్ చేస్తున్నారంటే ప్రజలు ఉపయోగపెట్టడం వల్లే మేము దీన్ని ప్రొజెక్షన్ చేస్తున్నాము.
0: వాట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ టెలింగ్ ఈస్ వెల్ పీపుల్ ఆర్ వాంటింగ్ దీస్ థింగ్స్ యాజ్ దే నీడ్ దీస్ థింగ్స్ అండ్ యాజ్ దే ఆర్ రిక్వైరింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ప్రొడ్యూస్ ఆర్ ప్రొడ్యూసింగ్.
1: రెండు విధములైనటువంటి యొక్క సమస్యను మనం చక్కగా ఎదుర్కోవాలి.
0: దేర్ ఆర్ two problems which we'll have to understand and face properly in this context.
1: ee business people tama swartha nimittamai veetini srushtinchi idi pradalaku sarainatunte ani cheptunnara leka business people deenni srushtinchadam cheta pradalu deenni vinyogichukuntunnara aneetunte vishayanni manam chukkaga gurtinchali.
0: The two things we'll have to just see is whether the business people are producing to make profits and in their own selfish interest and therefore people are consuming, or whether people are consuming they need these things and therefore business people are producing.
1: ee business people em cheptunnaru prajalaku ishtam untam valla memu dinni abhivruddhi parustunnam annaru.
0: Business people have been declaring that we are producing because the people want them.
1: Kaadu kaadu veeru srushtinchadam chethane prajalu upayoginchukuntunnaru.
0: But the truth is not that. People are using these things because they are being produced by the businessman.
1: Kani ee yokka management chaala kevalam swartha saprayojana nimittamai tama yokka income nu abhivruddhi parchukovalane uddeshamto veeru deenni abhivruddhi parustunnaru.
0: Management only is swayed by the profits and increasing their income or undertaking production of these materials.
1: కనుక మనం మేనేజ్మెంట్ లోపల ఈ నీతికి నిజాయితీని పెట్టుకుని ఈ పదార్థములు మనము అభివృద్ధి పరిచినప్పుడు సమాజమునికి ఎంత హానికరం అవుతుంది, సమాజమును ఎంత మనం చర్చినటువంటి వారం అవుతాము, సమాజానికి మనం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం అనేటువంటి యొక్క ఉద్దేశము ఈ మేనేజ్మెంట్ లో కలగాలి.
0: మేనేజ్మెంట్ హ్యాస్ టు డెవలప్ ది మొరాలిటీ అండ్ ద ట్రూత్ యాజ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ see whether production is going to help them or harm the society.
1: ee vyaparasthulu edi chesthe manaku ekku income vastundi, edi chesthe manu chakkaga abhivruddhi avakasam untuntadi aneetuvanti aa drushtiyende vidu chestaru kaani దేశమునకు మంచి కావాలి, సమాజమును ఉన్నత స్థితిలో తెప్పించాలి, వాళ్లకు తగినటువంటి యొక్క అభివృద్ధికి మనం కారకులు కావాలి అనేటువంటి ఉద్దేశాలు క్షీణించిపోయినాయి.
0: Business people always consider from the point of view of making more profits, increasing their income. They are not at all seeing from the point of view of the national welfare, the welfare of the citizens, and what would be the impact of producing these things from the point of view of society.
1: కనుక మన మేనేజ్మెంట్ పిల్లలు ఏ విధంగా ఉండాలంటే మనం చేసేటువంటి పని సమాజమునకు ఏ విధంగా ఉపయోగవంతంగా ఉంటాయి.
0: But the students of management of our institute should always see, consider whether whatever is produced, whether it is useful for the society or not.
1: మన యొక్క చదువు సంజల చేతను, మన యొక్క పవిత్ర చేతను దేశమంతా ఆవరించి ఉంటుండాలి.
0: The entire country will be dependent upon the type of education and the type of values that we have.
1: మనం ఎలాంటి విలువలు కలిగి ఉంటామో దేశం అలాంటి విలువల్ని అందుకుంటుంది.
0: The country will be able to get the values based upon what values we have for ourselves.
1: Telugulo cheptaru kodalu nalupaithe kulamantha nalupeyanu antaru.
0: There is a saying in Telugu that if the daughter-in-law is dark, the entire generation of the children in that family would be dark.
1: Prapanchamunakanta kodanu students ee daughter-in-laws.
0: For the world at large, the students may be described here as the daughters-in-law.
1: Veeru elanti sthitilo untuntaro inka anni rangamulu kodanu alanti sthitini anubhavistayi.
0: Whatever condition and state of affairs these students enjoy, the same thing is like in the
1: parve. Mukhyanga 3/4 ee prapanchamanta kodanu vyaparam paina aadharapadi untundadi.
0: The world, to the extent of 3/4 75%, it is dependent upon the type of business.
1: Vyapara rangamu sakramainatunte reethi gaanu neeti nijayithilto koodinatunte gaanu undinappudu inka anni rangamulu kodanu sakramainatunte margaanu avalambisthayi.
0: If the business world could be cleansed and if it follows the path of morality and truth, every other area of human activity will also follow.
1: Ee corruption lo ee vidhamainatunte alajadlu, ఈ విధమైన స్ట్రైక్లు, ఇవన్నీ కూడా బిజినెస్ రంగం నుంచినే ప్రారంభమైనాయి.
0: వాట్ ఎవర్ స్ట్రైక్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ, దే స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ బిజినెస్ ఫీల్డ్.
1: ఈ బిజినెస్ దీంట్లోపల స్వార్థ స్వప్రయోజనములు అధికంగా ఉండటం చేతనే ఇది క్రమక్రమేణా అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: As the business world is saturated with selfishness and selfish interest, this gradually and slowly spreads to the other areas.
1: కనుక మన వాల్యూస్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop our own values.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One small example for this.
1: మన భారతీయ ethos and values లో ప్రధానమైనటువంటిది నాలుగు ఉంటున్నాయి.
0: There are four things which are very important in Bharatiya ethos and values.
1: Krita yugamu, Treta yugamu, Dwapara yugamu, Kali yugamu ani nalugu yugamulu.
0: There are four yugas: Krita yuga, Treta yuga, Dwapara yuga and Kali yuga.
1: Ee nalugu yugamullo kodanu nalugu vidhamainatunti yokka sadhanalu abhivruddhi parchukuntu vacharu.
0: In these four yugas, the four types of sadhana were being followed.
1: Krita yuga dhyanamu.
0: During Krita Yuga, it was meditation, dhyana.
1: Treta Yuga, yagnamu.
0: In Treta Yuga, it was yagna.
1: Dwapara Yuga, archanamu.
0: In Dwapara Yuga, it is worship of the God.
1: Kali Yuga, namasmarana annaru.
0: In Kali age, it is namasmarana.
1: Ee vidhanga marpu raavadaniki kaaranam emiti?
0: What is the reason for this kind of change in the sadhanas in different yugas?
1: Krita Yuga lopala.
0: In Krita Yuga,
1: janaba takkuva.
0: The population was very small.
1: Danyam ekkuva.
0: There was plenty of grains.
1: Kanakadulunu aashinchetuvanti vyaktule leru.
0: There were no persons who were greedy and who wanted to
1: kadupu nimittamai sreminchavalsinatuvanti panulu levu.
0: They were not at all forced to work hard.
1: Kavalsinanta aaharalu labhinchetuvantivi.
0: They had plenty of food available for
1: aanati prajalu mitaharulu.
0: The people of those days, they used to take limited
1: kalupu kaalam adhikanga variki labhinchetuvantidi.
0: They had plenty of time at their disposal.
1: Ee adhika kaalamuga undatam cheta vaadu nirantaram kudunu daiva chintana adhe dhyananga varu daivanni pondetuvanti yokka margaanni vaalu avalambistu vacharu.
0: In those conditions, they had plenty of time at their disposal and they invested the entire time in contemplation of
1: kalupu
0: God.
1: Kalupu nirantaramulo rishulu chaala adhikamayyaru.
0: In those days, the rishis were found in large numbers.
1: Kadupu nimittamai varu yochinchavalsina avasaram ledu.
0: They were not to bother themselves about
1: inke vere parulu nimittamai varu ye maatramu vaanchalu levu.
0: They did not have any other desires either.
1: కనుకనే దైవాంఛ ఒక్కటే వాళ్లకు.
0: ఫర్ దెమ్ దేర్ వాస్ ఓన్లీ వన్ డిజైర్ అండ్ ది డిజైర్ ఫర్ గాడ్.
1: ఆ యొక్క దీని లోపల వాళ్ళు ధ్యానాన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిలో వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: దే దేర్ ఫోర్ డెవలప్డ్ ది డిజైర్ ఫర్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఆనాడు రాజ్యములని కాని ఇంకే విధమైనటువంటి ఒక జమీందారులని కాని ఎవరూ లేరు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నథింగ్ లైక్ దిస్ కంట్రీస్ ది పొలిటికల్ ఎంటిటీస్ అండ్ ఆల్సో ది ల్యాండ్ లార్డ్స్ కింగ్డమ్స్ ఎట్సెట్రా.
1: త్రేతాయుగం వచ్చేటప్పటికే కొన్ని రాజులు ప్రారంభమయ్యారు.
0: బై ది టైమ్ ది నెక్స్ట్ యుగా ది త్రేతా యుగా కేమ్ ది కింగ్డమ్స్ డెవలప్.
1: పరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు.
0: దే ఇంట్రడ్యూస్ ది రూల్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ రూలింగ్.
1: ప్రజలను కొంత అదుపులో తెచ్చుకోవడానికి చూసుకున్నారు.
0: దే ఆల్సో లేడ్ డౌన్ ద రూల్స్ టు హ్యావ్ ఎ లిటిల్ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్.
1: జనాభా పెరుగుతూ వచ్చింది.
0: పాపులేషన్ ఇంక్రీస్డ్.
1: ప్రభుత్వం యొక్క కంట్రోల్ అధికమవుతూ వచ్చింది.
0: ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్సో ఇంక్రీస్డ్.
1: కనుకనే క్రమక్రమేణ ఏమైపోయింది, ఈ మానవుడు తన యొక్క జీవితం నిమిత్తమై బ్రతకడానికి ప్రయత్నించవలసి వచ్చింది.
0: నేచురలీ ది సిటిజన్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ టు వర్క్ టు ఈక్ అవుట్ దేర్ లైవ్లీహుడ్.
1: తమకు కావలసినటువంటి యొక్క ఫుడ్ ను తాము అభివృద్ధి పరచుకొని మిగిలిన టైం లోపల తపస్ చేసుకుంటూ కూర్చున్నారు.
0: దే యూస్ టు ఆర్న్ యాజ్ మచ్ యాజ్ నెసరీ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఫర్ ఫుడ్ అండ్ ది రిమైనింగ్ టైం వాస్ యూస్డ్.
1: ఇంతే కాకుండా లోక కళ్యాణార్థమై ఈ వేద వేదాంగముల యొక్క విషయమును అభివృద్ధి పరచుకోవటం చేత యజ్ఞ యాగాది క్రతువులు కూడా ఆచరించారు.
0: నాట్ మెర్లీ వర్ దే డూయింగ్ తపస్, దే ఆల్సో అండర్టుక్ దిస్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్.
1: కాలము తక్కువగా ఉండటం చేత కొన్ని సప్తాహములు కొన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఒక లిమిట్ లో ఒక హద్దు లోపల మాత్రమే అనుభవిస్తూ వచ్చారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ లిమిటెడ్ టైమ్ అవైలబుల్ కంపేర్ టు ది అర్లియర్ ఏజ్ దే ఆల్సో ప్రిస్క్రైబ్డ్ సమ్ లిమిటేషన్స్ అండ్ అబ్జర్వ్డ్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ 1 week 15 days అండ్ సో ఆన్.
1: క్రమక్రమేణ ద్వాపర యుగం ప్రారంభమైంది.
0: గ్రాడ్యువలీ ది ద్వాపర యుగ డాన్డ్.
1: యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కూడా వాళ్ళకి సమయం చిక్కలేదు.
0: దే ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ టైమ్ ఫర్ పర్ఫార్మింగ్.
1: అసూయా భావములు పెరిగిపోయినాయి.
0: జలసీస్ ఇంక్రీజ్ అండ్ మల్టిప్లై.
1: స్వార్థం మరింత కొమ్ములు తీరినాయి.
0: సెల్ఫిష్నెస్ గ్రూ ఇంక్రీజ్డ్.
1: స్వార్థము అహంకారము కొంచెం పెరిగేటప్పటికీ విరోధాలు ప్రారంభమైనాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇంక్రీజ్ అండ్ విత్ దాట్ హేట్రెడ్ డెవలప్మెంట్.
1: కనుక ఇక్కడ అంతేకాకుండా గుణము కూడా మారుతూ వచ్చింది.
0: స్లోలీ ది క్వాలిటీస్ ఆల్సో అండర్వెంట్ ఎ చేంజ్.
1: త్రేతాయుగము లోపల ఒకే రాముడు ఏకపత్ని వ్రతుడు అని పేరు పొందాడు.
0: డ్యూరింగ్ త్రేతా యుగ రామ గాట్ ఎ టైటిల్ దాట్ హీ హ్యాడ్ ఓన్లీ 1 wife.
1: అదే నారాయణుడు ద్వాపరయుగములో కృష్ణుడిగా పుట్టి అనేక పత్నులుగా బయలుదేరింది.
0: ద సేమ్ నారాయణ వెన్ హీ వాస్ బోర్న్ ఇన్ ద్వాపర యుగ హీ హ్యాడ్ నంబర్ ఆఫ్ వైఫ్స్.
1: అనగా యథా రాజా తదా ప్రజ.
0: దిస్ మీన్స్ ది టైప్ ఆఫ్ సిటిజన్ దట్ యు హ్యావ్ డిపెండ్ అపాన్ ద రూలర్ దట్ రూల్స్.
1: కనుకనే త్రేతాయుగం యొక్క పవిత్రత క్రమక్రమేణా నశిస్తూ వచ్చింది.
0: ద సేక్రెడ్నెస్ ఆఫ్ త్రేతాయుగ డిమినిష్డ్ గ్రాడ్యువలీ.
1: ద్వాపరయుగము లోపల ఈ యొక్క క్యారెక్టర్ క్రమక్రమేణా దిగజారుతూ పోయింది.
0: క్యారెక్టర్ డిటీరియరేటెడ్ ఇన్ ద్వాపరయుగ.
1: దీనివల్ల వారికి ఏ అవకాశములు తపస్సు చేయటం కానీ లేక ఇంకా యజ్ఞయాగాది కృతులు జరపటం కానీ ధ్యానం చేయటానికి కానీ సమయం వారికి తక్కువ అయిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ దే డిడ్ నాట్ హ్యావ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ దే హ్యాడ్ ఇన్ ది ఎర్లియర్ యుగాస్ ఫర్ డూయింగ్ తపస్ అండ్ ఫర్
1: తమ తమ ఇంట్లో తాము అర్చనలు ప్రారంభిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అర్చన.
1: ఇంకా కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి వీళ్లకు సమయమే లేదు. ఇంకా
0: దెన్ ఇన్ కలియుగ ఏజ్ వెల్ దే డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్.
1: నిర్విరామ కృషి జరుపుతున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ సీజ్లెస్ యాక్టివిటీ కంటిన్యూస్.
1: కొంతమంది అయ్యా నాకు చావడానికి కూడా టైం చిక్కటం లేదు అంటారు.
0: సమ్ పీపుల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు డై.
1: ఇలాంటి కాలమును వ్యర్థం చేస్తూ బ్రతుకుతూ వస్తున్నారు ఈ కలియుగంలో.
0: ఇన్ కలి ఏజ్ దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
1: అనవసరమైన దీంట్లో పాల్గొంటున్నారు.
0: దే ఆర్ అండర్టేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ యాక్టివిటీ.
1: ఇది నాదా లేక ఇతరులదా, లేక ఇతరుల పనియా నా పనియా, అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమైంది.
0: దే ఆర్ లూజింగ్ ద డిస్క్రిమినేషన్ పవర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ యాక్టివిటీ ఇస్ మైన్ ఆర్ ఇట్ ఇస్ సమ్వన్ ఎల్స్.
1: అన్నింటి ఎందు కూడా వీరు ప్రవేశిస్తుంటారు.
0: దే ఆర్ అండర్టేకింగ్, దే ఆర్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ఎవ్రీ వర్క్.
1: కనుకనే వీరికి సమయమే చిక్కటం లేదు.
0: Therefore, they are not getting time at all.
1: పని ఎక్కువ కాలం తక్కువ.
0: Work is more, time is less.
1: కనుకనే హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ కథలు నిదా. నడుచుకుంటూనైనా నామస్మరణ చేయి, అన్నం తింటూనైనా నామస్మరణ చేయి, నిద్రపోయే ముందుగానైనా నామస్మరణ చేయి. నీకు టైం చిక్కటం లేదు అయ్యా. తెల్లవారు ఏమైనా పూజ చేయాలంటే నేను హోంవర్క్ ఉంది, నాకు పని ఉంటుంది. మరి ఇంకొంచెంసేపు అయిన తర్వాత ఒరే పూజ చేయరా, నేను కాలేజీకి పోవాలి. టైమే లేదు వీరికి. తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండేంత వరకు కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు, కానీ సార్థకం గావించుకోవటం లేదు.
0: బట్ ఇన్ ది కలి ఏజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఇఫ్ యు ఆస్క్ దెమ్ టు ప్రే టు గాడ్ అండ్ టు వర్షిప్ దే సే వి డోంట్ హ్యావ్ టైమ్, వి హ్యావ్ హోమ్ వర్క్. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యు ఆస్క్ వెల్ ఇట్ ఇస్ టైమ్ హావ్ టు గో టు ద కాలేజ్.
1: కనుకనే టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతా ఉంది.
0: యాజ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైమ్ లైఫ్ ఈస్ వేస్టెడ్.
1: నిన్నటి దినము ఏదో మాటల లోపల నరసింహను ఒక క్వశ్చన్ వేశాడు. స్వామి కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలతప్రమాయన మహా, కాలాతీతాయన మహా అని అంటున్నారు కదా. లోపల ఉండినటువంటి అంతరాత్మని, ఆ అంతరాత్మని అన్ని పనులు చేయిస్తున్నాడు, ఇంక మేము చేయవలసిన పని ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కన్వర్సేషన్ నరసింహన్ ఆస్క్ స్వామి యెస్టర్డే వన్ క్వశ్చన్ దట్ యూ శ్రే స్వామి కాలాయ నమః కాలకాలాయ నమః అండ్ యు గో ఆన్ డిస్క్రైబింగ్ కాలా అండ్ వర్షిపింగ్ కాలా యాజ్ గాడ్. వెల్ ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ఈస్ ఇన్సైడ్ అండ్ హీఈస్ ప్రాంప్టింగ్ అస్ టు పర్ఫార్మ్ ఆల్ ది యాక్టివిటీ అండ్ వీఆర్ డూయింగ్ యాక్టివిటీ ఓన్లీ ప్రాంప్టెడ్ బై ది ఇన్సైడ్ ఇన్డ్వెలింగ్ గాడ్.
1: నేను చెప్పాను నరసింహన్, భగవంతుడు నీలోనే ఉండి అన్ని పనులు చేయిస్తున్నాడు, నీవు చేయవలసింది ఒకటి లేదు.
0: స్వామి సెడ్ వెల్ నరసింహన్, it is God who is residing in you and causing you to act everything. You are not doing anything.
1: Aithe neevu enta varuku nee pani nuvu cheyali,
0: but to what extent should you carry on your own work?
1: నాలోనే భగవంతుడు ఉండి అన్ని పనులు చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించేంత వరకు నీవు పని చేయాలి.
0: You have to carry on your own work until you recognize that it is God who is residing in you and who is causing you to act.
1: ఆ సత్యాన్ని గుర్తించే కోసం నువ్వు సాధన చెయ్యాలి.
0: టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ టు బికమ్ అవేర్ ఆఫ్ దిస్ యూ హావ్ టు అండర్టేక్ సాధన.
1: అది సత్యాన్ని గుర్తించిన తర్వాత నువ్వు సాధన చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ మోర్.
1: నోటితో మాత్రం భగవంతుడు నాలో ఉండి అన్ని పనులు చేస్తున్నాడు అనుకోవటము, దాన్ని విశ్వసించకుండా పోవటము, ఇది శరీరపద దగా అయినట్టు అవుతుంది.
0: ఓన్లీ అటరింగ్ బై అ వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్ ఇట్ and not actually feeling and doing all the activity yourself, this will be an act of deceit.
1: భగవంతుడు నాలో ఉన్నాడు అనేటువంటి సంపూర్ణ విశ్వాసం వచ్చేంత వరకు నీవు దానికి సాధన చెయ్యాలి.
0: You should carry on sadhana until such time when you get full faith that it is God who is
1: మాటలతో చేసేటువంటిది కాదు.
0: It is not a thing which can be done by words.
1: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అన్నారు. నీవు మనసునందు తలచినటువంటిది, మాటతో చెప్పినటువంటిది, క్రియతో నీవు ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం అయ్యేంత వరకు నీ యొక్క పవిత్రత నీకు లభించదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ వాట్ ఎవర్ యూ థింక్ యూ హావ్ టు అట్టర్ అండ్ వాట్ ఎవర్ యూ అట్టర్ యూ హావ్ టు డూ. ఓన్లీ వెన్ యూ బ్రింగ్ అబౌట్ ఏ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ then you will have sacredness. Until you get this sacredness,
1: anta aina tarvata kattalato manaku avasaram ledu.
0: Once you have completed cooking of the food, there is no need for fuel anymore.
1: Kani vanta poorthi kaakunda nanta varaku ee kattalu manaku avasarame.
0: Until food is cooked, you must have fuel.
1: నీ సెల్ఫ్ రియలైజ్ చేసేంత వరకు మాత్రం నీకు సాధన తప్పింది కాదు, చేసే తీరాలి.
0: Until you attain self realization, you must carry on sadhana.
1: కానీ ఆ రియలైజేషన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి విశ్వాసం.
0: దట్ రియలైజేషన్ ఈజ్ ఇన్ ఎ వే ఎ టైప్ ఆఫ్ ఫుల్ ఫేత్.
1: కనుక మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఏమిటంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్స్. ది క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కానీ ఈనాటి ఆన్సర్ ఎట్లా వస్తుంది? కానా పీనా సోనా మరణ, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్.
0: What is the reply that you are getting when you put this question? ఇట్ ఈస్ ఓన్లీ ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్ అండ్ దెన్ డైయింగ్.
1: ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
0: ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ ఆల్సో డూ దిస్.
1: కానీ మనం కూడా అదే పని చేస్తే మన విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్, వాట్ ఈస్ అవర్ వాల్యూ?
1: కనుక ఈ అన్నింటికి అతీతమైనటువంటి స్థితి కలగవాడిని నేను. నాలో ఒక దైవత్వం ఉంటుండాలి, ఆ దివ్యత్వాన్ని నేను గుర్తించాలి. అదే నా యొక్క, అదే సెల్ఫ్ రియలైజేషన్.
0: ది పర్పస్ ఆఫ్ లైఫ్ దేర్ఫోర్ ఇస్ టు రియలైజ్ దట్ దేర్ ఇస్ ఎ డివినిటీ ఇన్సైడ్ అస్ అండ్ దిస్ ఇస్.
1: లేకపోతే మనం గ్రంథంలో ఉండేటువంటి విషయాలంతా కూడా తిన్నం పిల్లలకు టీచ్ చేస్తున్నాం.
0: Take for example, we are teaching all the material given in the textbooks to the students.
1: Aa textbook lo unnatundi okka questions examination lo manam isthunnamu.
0: The questions asked in the examination are also found in the textbooks.
1: Daniki pillalu answer rastunnaru, pass marks teeskuntunnaru.
0: Students are answering those questions and they are getting pass marks.
1: Ee pass ayin tarvata nenu management anetundi dintlo oka factory lo poi praveshisthunnaru.
0: After passing this particular course, he becomes a manager in a factory.
1: Like our students tirigi professors ga vachese teach chestunnaru.
0: Or otherwise the student who passes this, he becomes a professor.
1: Ee vidhamainatundi chaduvula valla deshaniki vachina upayogam emiti?
0: What is the use of this kind of education?
1: Mana teachers manaku chepparu, మనం దీన్ని పాస్ చేస్తాం, మనం మన స్టూడెంట్ చెప్తాం, వాడు దీన్ని పాస్ చేస్తారు, అంతే. ఒకదానికోటి ఒకదానికటి పోతూ ఈ బ్లైండ్ ఇమిటేషన్ అనేటువంటి దీని వల్ల దేశం అంతా కూడా బ్లాక్ గా చేసి పెట్టేస్తున్నాం.
0: అవర్ టీచర్స్ హ్యావ్ రెడ్ ద బుక్స్ అండ్ టాట్ అస్ అండ్ వీ పాస్ ద ఎగ్జామినేషన్, వీ బికమ్ టీచర్స్, వీ రీడ్ ద బుక్స్ అండ్ వీ టీచ్. బై దిస్ కైండ్ ఆఫ్ మెకానికల్ లెర్నింగ్ ఇట్ బికమ్స్ బ్లైండ్ అండ్ ఇట్ బ్లాకన్స్ ద హోల్ నేషన్.
1: కాదు కాదు, మన హృదయపూర్వకంగా దాన్ని అనుభవించాలి.
0: But that is not what is important. You have to
1: experience discrimination power of tundali.
0: You have to experience through heart. You have a power of discrimination.
1: Is it right or wrong? Is it good or bad? And chesi danni bad anitundi danni nirmoolam chese daniki prayatnam cheyali.
0: Apply your discrimination to find out which is good and which is bad and root out whatever you think is bad.
1: Akku kaakunda kramakramena manam anusaristu imitation vinipoyindati inka konni generation lopala manavatme shunyam aipothundi.
0: On the other hand, without any kind of discrimination, blindly we accept things and go on doing things mechanically and by imitation, after a few generations, humanity itself will not exist.
1: Na uddesham okati.
0: Swamis,
1: aneka deshalu, konni konni deshalu dhanyanni abhivruddhi parustunnayi.
0: Some countries are developing the wealth of grain.
1: Oil nu develop parustunnayi.
0: Some countries are developing oil.
1: Konni deshalu konni ఫలములను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: సమ్ కంట్రీస్ మే బి డెవలపింగ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కొన్ని దేశాలు కొంత లోహాలంతా కూడా అభివృద్ధి పరుస్తున్నాయి.
0: సమ్ కంట్రీస్ మే బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మినరల్స్.
1: కానీ మన భారతదేశము సద్గుణములు కలిగినటువంటి మానవుని ఉత్పత్తి చేయాలి.
0: బట్ వాట్ అవర్ భారత్ హ్యాస్ టు డూ ఈస్ అవర్ భారత్ హ్యాస్ టు ప్రొడ్యూస్ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: మంచి గుణములు కలిగినటువంటి మానవుడు తయారైనప్పుడే దేశం బాగుపడుతుంది.
0: Only when we develop people with good qualities can the nation be happy and prosperous.
1: Adhe mana quality.
0: That is our quality.
1: Manamu neethi nijayathilato bratikadaniki, neethi nijayathilato jeevinchadaniki manamu ee yokka management lo manam praveshinchali.
0: We have to enter into the area of management in order to live a life based upon truth and morality.
1: Don't walk behind me.
0: Don't walk behind me.
1: They if me I do not follow, I do not lead. Don't walk in front of me. If me not leading,
0: he may not be leading.
1: Still you walk beside me. Don't walk in front of me. Don't walk behind me. Still you walk beside me. నేను మీకు ఒక ఆదర్శాన్ని అందించే కోసము కూడాను నేను ముందు నిలచలేదు.
0: I am not standing ahead of you in order to hold myself as an ideal.
1: లేక మిమ్మల్ని లీడ్ చేయడానికి నేను వెనక నిలచడం లేదు.
0: And I am not allowing you to lead me. I am not standing behind also.
1: నాతో సమానంగా మీరు నడచండి.
0: I am taking you as my equals. You walk along with me.
1: ఇది నేను కోరేది.
0: This is what స్వామి వాంట్స్.
1: ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గా మీరు ఉండకూడదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీరు ఉంటుంటే నేను ఫాలో చేయను.
0: యూ డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫాలో యూ.
1: లేక బిహైండ్ మీ అంటే నేను మిమ్మల్ని లీడ్ చేయను.
0: యూ డోంట్ స్టాండ్ బిహైండ్ స్వామి ఆల్సో, స్వామి ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు లీడ్ దట్ వే.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: అనగా ఆత్మ సమత్వం అయినటువంటిది.
0: దేర్ ఈస్ ఈక్వాలిటీ బిట్వీన్ ఆత్మ ఇన్ వన్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ద రీజన్ ఈస్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: కనుక స్టిల్ బిసైడ్ మీ.
0: Therefore, you still, you stand still and walk besides me.
1: ఈ విధంగా ఉండినప్పుడే సమత్వంగా దీన్ని అభివృద్ధి పరచడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ లైక్ దిస్ యూ కెన్ డెవలప్ ఈక్వాలిటీ అండ్
1: సమత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాల. యోగం సమత్వం అని.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ బికాస్ దట్ ఈస్ యోగ.
1: సమత్వం యోగం ఉచ్యతే. ఇది మన భారతీయ మానవుని యొక్క విలువలు.
0: The important values of Bharatiyas are that samatvam yoga
1: ucchati. Andari endukodanu atma unnadi aneetundi satyanni gurtinchali.
0: We have to recognize the fact that atma is resident in every heart.
1: Inaadu vaigyanikulanta kodanu kavalsinanni inno computers anta abhivruddhi parustunnaru.
0: The scientists of today are discovering quite a few computers.
1: Ee computer yokka chitra vichitranni gurtinchadaniki sadhyam kanattide. ఉన్నది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఆల్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ కంప్యూటర్స్.
1: ఈ కంప్యూటర్స్ చాలా గొప్పదిగా మనం భావిస్తున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ కంప్యూటర్స్ టు బి వెరీ
1: గ్రేట్. ఈ కంప్యూటర్ యొక్క నిర్మాత ఎవరు?
0: హూ హ్యాస్ బిల్ట్ దిస్ కంప్యూటర్?
1: వీడు మానవుడే.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ హ్యాస్ బిల్ట్ ఇట్.
1: ఒక డైమండ్ కు గొప్ప విలువనిస్తున్నాడు ఈనాడు మానవుడు.
0: The man of today is giving a lot of importance to diamond.
1: కాని ఈనాడు డైమండ్ కి విలువ ఇస్తాంది కానీ దానికి విలువ ఇచ్చినటువంటి మానవుడికి విలువ లేదు.
0: But today what is happening is diamond is having a for its own value, but the man who has given so much of value to the diamond, he is losing the value.
1: అది రీతిగా కంప్యూటర్ నిర్మాణం చేశాడు మానవుడు.
0: Similarly, man has built a computer.
1: కాని మానవుడు కూడా ఒక కంప్యూటర్ కుందా?
0: But does man have as much value as computer has?
1: Computer ke emaina manavudu oka prashna vistide jawab cheptundada?
0: When man puts a question to the computer, can it give an answer?
1: Cheppatam ledu.
0: No, it is not able to give.
1: Kaani danni adjust chesinatundi oka vidhanamunu puraskarinchukoni result matram andistundali.
0: But if it has been adjusted to a particular method, it has been able to give the reply.
1: Ani inkoka rakamga manam adjust chesthe adi inkoka rakamainatundi result istundi.
0: The results depend upon the type of adjustment that is made.
1: Kaani steering manushulo untundadi.
0: Who is having this control and this
1: men are more valuable than all the wealth of the world. Deeni sakkaga manu gurtinchali.
0: We have to recognize this truth that men are more valuable.
1: Only
0: than
1: men can make people great and strong.
0: It is only men who can make people great and strong.
1: కనుక ఈ మనిషి యొక్క విలువ మనం గుర్తించుకోవటం లేదు. కంప్యూటర్ విలువలు ఇంకా ఏమేమో విలువలు మనం గుర్తించుకుంటున్నాము. ఇది కేవలము మన యొక్క బలహీనతలే.
0: We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is the weakness of man.
1: నీ విలువను నీవు గుర్తించుకో.
0: In the first place, you recognize your own value.
1: నీ వాల్యూ నీవు గుర్తించుకుంటే ఇంతకంటే ఇంకా గొప్పగా మనం నేర్చుకోవాల్సింది లేదు.
0: వన్స్ యూ రికగ్నైజ్ యువర్ ఓన్ వాల్యూ, దర్ ఇస్ నథింగ్ మచ్ మోర్ టు లెర్న్.
1: లోక వ్యవహార నిమిత్తమై ఈ విద్యలంతా మనకు అవసరమే.
0: బట్ ఫర్ క్యారింగ్ ఆన్ ది వరల్డ్లీ యాక్టివిటీ, ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఈ వరల్డ్లీ యాక్టివిటీస్ లోపల మన యొక్క వాల్యూని కూడా దాన్ని ఇమిడ్చాలి.
0: యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ యువర్ ఓన్ వాల్యూ వెన్ యు ఆర్ క్యారింగ్ ఆన్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: కనుక మనం మొట్టమొదట మనము మానవత్వంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విలువలను అభివృద్ధి పరచుకొని మన క్వాలిటీస్, ఇంతే కాకుండా కొన్ని రకమైనటువంటి యొక్క భవిష్యత్తును కూడా ఆదర్శవంతంగా మనం నిరూపించాలి.
0: Therefore, in the very first place, you have to develop the values of man. And then keeping in view the future, you have to just carry on.
1: మన మేనేజ్మెంట్ లో కానీ స్టాటిస్టిక్స్ లో కానీ మీరు కేవలము క్వాంటిటీని మాత్రం మీరు తీసుకోకండి, క్వాలిటీని కూడా మీరు గట్టిగా విచారించండి.
0: Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also.
1: ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలపటమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్ గా పెట్టి డిస్కస్ చేయాలి.
0: The management teachers and the faculty also should not merely give lectures from the books. They should arrange, organize group discussion and allow the exchange of ideas.
1: In the grandam lopala videshiyulu yokka konni examples konni quotations manam anive andistunnam adu andinchukoddu mana bharat desham sambandhinchinatundi quotations examples andinchali.
0: It is not merely that. Whenever we are teaching management, we have been illustrating with the examples given relevant to the other countries.
1: Yavadu dinni manam pattukoni aasarinchavalsina avasaram em vachindi.
0: Why should we take examples which are not relevant to us, which are relevant to foreign countries?
1: Mana hrudayamto manam chustam.
0: We have to see with our own eyes through our own heart.
1: Mana prayanto manam anugrahistam.
0: We have to think in with our own brain and experience.
1: Mana manastho manam aanandistam.
0: We have to enjoy with our own mind.
1: Ante gaani inkokaru hrudayanni manam pettukoni chudakoddu.
0: We should not look at things with others' heart.
1: Tadwara chaala pramadam erpadutundi.
0: There will be a great danger on account of such kind of wrong action.
1: Ippudu oka Saraf kudanu oka kattaddalu unnai.
0: Saraf has a spectacles.
1: Ajay Naidu ki addalu unnai.
0: Ajay Naidu also has spectacles.
1: కానీ ఇద్దరివి అద్దాలేదు, ఒకరికి ఒకరు మార్చుకుంటే కన్ను పాడైపోతాయి.
0: జస్ట్ బికాస్ దే ఆర్ పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్, ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజ్ దెన్ దే కెన్ స్పాయిల్ ది ఐ సైట్.
1: కనుక ఎవరెవరి ఐస్ కు ఏ విధమైనటువంటి పవర్ ఉందో దానికి తగినటువంటిది వాళ్లే ఉపయోగపెట్టాలి.
0: ద స్పెక్టికల్స్ యూజ్ మస్ట్ డిపెండ్ అపాన్ ద పవర్ ఆఫ్ దట్.
1: అదేవిధంగా మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువలనే మనం భారతీయులు తీసుకోవాలి.
0: సిమిలర్లీ వీ హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెన్ ఎవర్ వీ ఆర్
1: భారతదేశంలో మనం వ్యాపారాలు ప్రారంభించటము, అమెరికా దేశం యొక్క దీన్ని అంతా అనుసరించటము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్లు బయలుదేరుతుంది.
0: For the business started in India, we cannot apply the things applicable to America. There will be a reaction and that would not be to the advantage.
1: Production kaani,
0: be it production,
1: statistics kaani,
0: statistics,
1: accounts kaani,
0: accounts,
1: business management kaani,
0: business management,
1: environment kaani,
0: environment,
1: ivanni kudanu okadanikoti ee desam yokka viluvunu meeru aashrayinchi pani cheyali.
0: When you undertake any one of these things, you have to consider with reference to our own country, our own values.
1: నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి.
0: This has to be kept in view constantly.
1: ఏదో ఒక పరదేశములకు పరదేశం పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని అర్థం.
0: You are only interested in going to foreign countries, you tend to become only a beggar.
1: ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు.
0: Similarly, foreigners also could follow things relevant to them. They need not imitate.
1: అందరూ ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అదే ఆధ్యాత్మికం.
0: But all people should take shelter and take
1: దీన్ని ఎవరికి లిమిట్ లేదు,
0: resort to
1: అనంతమైనటువంటిది,
0: resort to one thing and that is spirituality. Spirituality is not peculiar to
1: one person. Values ethos అని చెప్పి పెట్టినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటివి మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So when you are studying Indian ethos and values, you have to study things which are relevant only to India.
1: Kanuka mana yokka samastha yendu anaga mana institute lo ee vidhamaina pinti yokka Indian ethos and values anetundi danni pradhana lakshyamlo pettukoni ekkada poyinappudikini ee business rangam nandu chaala varaku mana pillalu teechididdi ee vyapara ranganni parishuddhamaina pinti ga kudanu abhivruddhi gavinchalani nenu aashisthunnanu.
0: Swami wishes that students who go out after completing their MBA here and take up different professions of management in different units, they have to cleanse the existing dirt in the business on the basis of the ethos and values which are learnt here and which are practiced.
1: Aarthika samasyalanu aarthika vishayanni chakkaga shastranni lokaniki nirupinchinatunte vaaru evaru Bharatadesamlo evarikaina telusna? Chanukya.
0: The real one is Chanukya.
1: మన శాస్త్ర రీతి లోపల మొట్టమొదట దేశానికి ఆర్థిక సమస్యలను చక్కగా నిర్మాణం గమనించి అందరికి ఆదర్శవంతాన్ని అందించేటువంటి చాణక్యుడు.
0: ఇట్ ఈస్ చాణక్య హూ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ గ్రేట్ అవుట్స్టాండింగ్ ఎకానమిస్ట్.
1: మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి.
0: You have an example here as to how our own students, when a question is asked, you can mention one famous economist of India, they are mentioning, one is mentioning some foreigner's name.
1: కాదు కాదు చాణక్యుడు మన భారతదేశానికి.
0: ఇట్ ఈస్ చాణక్య హూ ఇస్ అన్ అవుట్స్టాండింగ్ ఎకానమిస్ట్.
1: ఇప్పుడు చాణక్యుల నీతులు ఎక్కడా కనిపించడం లేదు.
0: బట్ ది పాలసీస్ ఆఫ్ చాణక్య ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ టుడే.
1: కనుకనే అవినీతులు అధికమైపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఇమ్మొరాలిటీ ఈస్ గ్రోయింగ్.
1: చాణక్యుల నీతులను గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం.
0: అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba to MBA students of the Sri Sathya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 21st of September 1986. Bhagwan Baba said that in Krita Yuga, Dhyana or meditation, in Treta Yuga, Yajnas or sacrifice, in Dwapara Yuga, Archana or worship, and in Kali Yuga,
0: about Chanakya Niti, we'll discuss in the next Sunday.

0: మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి గాని కాతికి ఉండల్ మానవత్వంబన మనసు మాట క్రియయు అన్ని ఒక్కటి గాని అతికి ఉండల్ మనసు నందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువదేవి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరు అయిన విలువదేవి.
1: The true index to the fact that one is a human being is the perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: యది జన్మ జరామరణం న భవేతి యది చేష్ట వియోగ భయం న భవేతి యది జన్మని సత్యం భవం న భవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండిన ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండిన మానవుని యందు ఏమాత్రము కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: Embodiments of love. If in this existence of ours were there not to be things like birth, growth, old age and finally death, if there were not to be a case of being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

కాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణము గణించి యతించెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణము గణించి యతించెనో నాడు కరిణి గాచిని తరి

ఆ గుణంబి గణించి అమరవంజుడు ఆ తజనులను పాలించు అనాథనాథ.

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakala Aishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: Shankarudanaga Sugangalamainatuvanti Vadu.
0: Shankara connotes auspiciousness.
1: Sarvagnatvamu, Sarvavyapakatvamu, Sarvashaktitvamainatuvanti yokka Daivatvamunaku Lenatuvantidi Okkati Kuda Mee Jagattulo Kanaradu.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aite భౌతికమైనటువంటి ఈ జగత్తునకు ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్ విచ్ ఈస్ అన్రియల్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఈస్ మొమెంటరీ. Man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini వేదాంత పరిభాష యందు కామము అని చెప్పుతూ వచ్చారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ కామ.
1: ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్రమండలములోని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్యశక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీం నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్ ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్ నో క్వాలిటీస్ విచ్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్ విచ్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuniyandu pravartanayandu maatrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitramai tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati teesayandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్ లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యూ పోర్ ద సేమ్ వాటర్ ఇన్ టు ప్యూర్ బాటిల్ విచ్ హాస్ నో కలర్ ఇట్ అపియర్స్ దట్ వే టు
1: యు. జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజస్థమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvinti yukka hriyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikrama rupanni dharinchi, tadvara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulu praveshinchi nityamainatundi ganyani cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavattamunaku aadharam entundi daivatyam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyagene ki amrutattva manasku ani ee tyagamunde ee amrutattva manaku praptinchunu kani bhogamunde ee matram kodunu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛనను అభివృద్ధి పరచుకొని
0: వి టెండ్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ఏ ప్రధానమైనటువంటి మానవ ధర్మము.
0: This is the first and foremost dharma of man.
1: ధారణా ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma sattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రాన ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫార్మ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్, బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటి ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: So what is the dharma then that you associate with man? It is this sense of purpose in him which will make him come to realize his own innate divinity and will make him reach his own goal.
1: మానవుడు తత్వజ్ఞానమును ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సాత్విక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: Man may have mastered the art of debates and discussions and arguments. He may also have reached a high degree of proficiency in his knowledge of various things. But he should ask himself, has he got the real supreme knowledge?
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: One form does not indicate one's true nature.
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తనే మానవత్వమునకు సరియైనటువంటి లక్షణము.
0: It's one's actions which will project what a true human being is like.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: So having been born as a man, you should try to understand what your divine nature is.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా మానవుడు అంత ప్రధానము.
0: But then even as God is important to man, so is man important to God.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: కుమారుడే లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: ఒక కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటుంది.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరియైనటువంటి విలువ.
0: In the same way, only when there is a word like nara, does this word narayana have a significance.
1: కనుక దైవము మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధన రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: So now even as God is creating man in his own way, man also to try and seek to give a shape and form to God.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కార మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్ సోన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్, వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ డస్ట్ అండ్ డిరైవ్ ఆయిల్ దేర్ ఫ్రమ్.
1: కుందేలు తలపైన కొమ్ములను చూడవచ్చు.
0: మేబీ యూ కుడ్ ఆల్సో సైట్ హార్న్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎ రాబిట్.
1: ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు.
0: మేబీ ద వాటర్ కంటెయిన్డ్ ఇన్ ఎ మిరాజ్ యూ కుడ్ డ్రింక్ ఆఫ్ ఇట్.
1: కానీ మూర్ఖునిలో ఏమాత్రము సుగుణాలు చూచుటకు వీలు కాదు.
0: బట్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇన్ వన్ హూస్ ఫూలిష్ టు ద కోర్ యూ కెన్ నెవర్ ట్రేస్ ఎనీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ గాడ్లీ.
1: కనుకనే విష్ణు సహస్రనామమునందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్రనామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheetini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దీస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ది సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
0: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
1: Adhe suryudu vachana tana ahankaramunu anagadrakkukoni neeruga pravahistundi.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya Namaha, eeswaraniki shatruvulaneetunte vaaru ekkadu kodanu kanipincharu.
0: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
1: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వాడిని అణగద్రొక్కుని నీరుగా ప్రవహిస్తుంది.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.

0: దేవునికి సూర్యుడు మహాద్వేషుడట.
1: In the same manner, it is said, this Kritagnaya Namaha, he is one, the sun does not go along with one who is an ungrateful person.
0: Kritagnudainatvanti vaari yokka tattavunu ee suryudu ee maatram kudunu vicharinchadu.
1: That is, the sun does not relish a person who is ungrateful.
0: Karanam emanaga suryudu prati okkara netramunandu kudunu tana tejas swaroopamai prakashistu unnadu.
1: The reason being that the sun is present in the form of every eye as the Pava.
0: Chandrama manaho jataha chakshosu jo ajayata. Ee chakshurendu suryu yokka tejasu sukshma roopane dharinchi jagattunu chupinchutunnadi.
1: This radiance and splendor of the sun, it is said, is present in every eye so that the person concerned can see the world around him.
0: Karupane krutagnune chuste ee suryudu em maatram kodanu ochukoledu.
1: That is why the sun cannot tolerate a person who is ungrateful.
0: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
1: Now what is the punishment that the sun would give to such a person?
0: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
1: The sun would simply remove himself.
0: ఏతావత
1: sight of this person.
0: కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయిపోతాడు.
1: In other words, he would render the person concerned blind. He cannot see.
0: రాతి పైన వ్రాతల వలె,
1: just like the writings on a piece of rock,
0: chalamulo marugoyipothuntayi durmargulaku chesinatvanti okka manchi.
1: In the same manner, you can erase all the good that you have done to the evil and the wicked.
0: Ee vidhamainatvanti tattamulo raati paina enni vratalu rasinappatikini hrudayamunandu e maatramu lekapoyinappudu ee hrudayamu raatito samanam aipothundi.
1: You might inscribe any number of things and sayings on one's like on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
0: Manavunaku enta chinna upakaram chesinappatikini goppa upakaranga bhavinchi taanu nirantaramu chintistu untadu.
1: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
0: Adi krutagnudu antaru, danini krutagnudu antaru.
1: And that this is the quality of gratitude.
0: Enta upakaram chesinappatikini danini apakaramuga bhavinchi daniki viruddhamaina charyalu aacharinchinappudu varini krutagnudu antaru.
1: So when you can reciprocate what good has been done to you, you are grateful. But on the other hand, you retaliate with something evil and bad from your side, then you are an ungrateful person.
0: Anni aakaramulaku ee lokamunandu shatrutvam anetundide lekapoledu.
1: Now in all that see you around you, there is a thing called enmity in this world.
0: Kani okka saayiki maatrame shatruvudu ekkada kudanu kanipinchadu.
1: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
0: Kani lokamulo anetundi manavunu aapohalanu abhivruddhi parchukoni charyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెండ్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ దే ఎనిమీ.
0: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
1: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ ఐ మైట్ బి పోర్ట్రేట్ యాజ్ దేర్ ఎనిమీ, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ హావ్ నో ఎనిమీ.
0: నాకు అందరూ ప్రియులే.
1: ఐ లైక్ and I favor all.
0: నాకుండినటువంటి యొక్క సంపద, నాకుండినటువంటి యొక్క ఐశ్వర్యము లోకంలో ఎవరికి కూడా కనిపించదు.
1: The wealth and the possessions that I have, nobody in this world can see them.
0: ఏ వరల్డ్ బ్యాంక్ లో కూడా నాకుండినంత సంపద ఎక్కడా కనిపించదు.
1: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
0: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కానీ ఏ చక్రవర్తులకు కానీ కూడా లేదు.
1: అండ్ దిస్ వెల్త్ దట్ ఐ హావ్ ఈవెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఎంపరర్స్ ఆర్ కింగ్ ఆఫ్ కింగ్స్ కుడ్ నెవర్ హ్యావ్ హోప్ ఫర్.
0: ఆ ఐశ్వర్యం ఏమిటి, ఆ సంపద ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్, వాట్ ఈస్ దిస్ పొజిషన్?
0: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
1: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
0: Atti nishwarthamai

0: నిర్మలమైనటువంటి ప్రేమతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపటం చేతనే నా యొక్క శరీరం కూడాను ఎంత తేజమయంగా ఉంటుండాలి.
1: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
0: Nijamuga yochiste lokamulo 60 samvatsaram janminochu chesukunetunte vaari yokka tattamu vaari yokka aakaramu meeru vicharinchukovachu.
1: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
0: Eenaadu ee shariramu ఆడుకుంటూ పాడుకుంటూ 60వ సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి.
1: టుడే దిస్ బాడీ ఈజ్ సెలబ్రేటింగ్ ది 60th బర్త్డే బై ప్లేయింగ్, బై బీయింగ్ ప్లేఫుల్ అండ్ బై బీయింగ్ రేడియంట్.
0: నేను ఆడగలను, పాడగలను, పరిగెత్తగలను, చూడగలను, వినగలను, అన్ని విధములుగా కూడాను చక్కని 16 సంవత్సరముల యొక్క యువకుని వలె ఉంటున్నాను.
1: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
1: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
0: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
1: Now people in the world do not try to see
0: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
1: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
0: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
1: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
0: Vaaru naa paina ishtam leka dooram kavatam ledu. Vaariki naa paina ishtam leka dooram kavatam ledu.
1: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
0: Vaari ishtam nu neraverakapotam cheta dooram aipothunnaru.
1: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
0: Anti kaadu. Vaari ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragalemo ani laukikamainatundi jeevithanni gadipetundi aase unnatundi variki nannu vadarinchukoni jagatlo praveshistunnaru.
1: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also.
0: ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
1: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే సో దట్ దే కుడ్ మెయింటైన్ దేర్ ఓన్ స్టాండింగ్ దే విల్ ట్రై టు పుట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ సాయిబాబా.
0: అది కూడా నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించడం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని అది కూడా నా ఉపకారమే.
1: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness. Because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
0: Manamu lotuga vicharinchinappudu nadula valana samudram unnada, samudram valana nadulu pravahinchutunnava anetuvanti vishayanni vicharinchali.
1: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river or does the river have the place ahead of the ocean?
0: Samudram valla nadulu pravahistunnayi kani nadulu valla samudram yerpattam ledu.
1: It is because of the ocean in the first place the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
0: Adhe naa yokka manchi vallane naa gaurava pratishthalu perugutunnayi kani marokari chetha perugatam ledu.
1: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
0: Ina nannu aashrayinchatam cheta vaari gaurava pratishthalu perugutunnaye kaani vaari valla naa gaurava pratishthalu perugatam ledu.
1: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
0: Naa manchi cheddale naa gaurava pratishthalaku moola kaaranam.
1: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
0: Deeniki oka chinna katha untundali.
1: So there is a small story to
0: the dandiga pandinatvanti oka draksha totanu oka nakka chuchindatta.
1: A fox once sighted a grapevine.
0: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తములో నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
1: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
0: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
1: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
0: కాని ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
1: But this fox could not reach out to these grapes.
0: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
1: Finally, it was led to a state of despair, it became weak, lost interest and
0: was ee nirashato vachutunnatvanti okka nakkanu chusi okka kaaki nakka baava chakkaga tinnaava ani ee drakshanu ani adigindata.
1: Now this fox was returning thus in a dejected mood and a crow accosted it and said, "Oh fox friend, have you been able to eat these grapes to your heart's content?"
0: Chee chee chee, aa draksha pullaga untundadi dana valla nenu tinaledu annandata.
1: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
0: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
1: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
0: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు స్థాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైక్ ఇన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
0: అంతేకాని సాయిలో ఏ కించిత్ అయినా కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
1: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
0: కారణమేమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావము.
1: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
0: పరోపకార సంబంధమైన హృదయము.
1: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
0: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
1: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
0: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
1: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా నువ్వు అర్థం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు.
1: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెడ్ హార్ట్ ఆఫ్ మైండ్ నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
0: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
1: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: నా ఎందు ఏ క్షణమైనా కూడా నువ్వు విచారము అనేటువంటిది కనిపించదు.
1: You cannot possibly see any trace of sorrow in me, even for a fleeting second.
0: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
1: Do you come across any person in the world who can lead a life like this?
0: లేదు లేదు లేరు.
1: No, no, and never and never.
0: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా యందు కొంతవరకు నువ్వు వెతుకుటకు ప్రయత్నించాలి. కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవత్ తత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
1: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
0: Ayokka sevalanu, ayokka panulanu chakkaga gurtinchukunte ee vyaktunu ee vidhamaitintiga pravartinchadaniki em aatram kodana avakasam undadu.
1: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
0: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇఫ్ యు విష్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ సాయి.
0: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
1: ఇఫ్ యు కెన్ గ్రాస్ దిస్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ లవ్, యు ఆల్సో కెన్ వెరీలీ బికమ్
0: బ్రహ్మయో భవతి అని.
1: యు కెన్ వెరీలీ బికమ్ గాడ్.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
1: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
0: Kanuka sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledu.
1: There is nothing in the world that sai seeks for himself.
0: Ee jagattu valla naaku kavalanaatundi aasa sai hrudayamlo ee kosam enduku kodanu kanaradu.
1: There is nothing in sai's heart that longs to ask for anything of this world.
0: Aithe loka sambandhamaitundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడాను అభివృద్ధి గావించడం చేత పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను, ప్రజల యొక్క మార్గములను, వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
1: But then, as the world goes, there are a few things to be complied with. Like there is this organization. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of survey. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
0: పవిత్రమైన భావంతో స్టీలింగ్ ఆన్ డిజైర్స్ అని ముందు మేము ప్రారంభించాము.
1: Now it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
0: ఈ ప్రారంభించడంలో ఉండినటువంటి ఒక అంతరార్థాన్ని కూడాను ముందు మీకు తెలిపాను.
1: This program of stealing on desires. I have also ventured to explain to you the basic idea behind this program.
0: కోరికలు కావటం చేతనే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని విధమైనటువంటి ఒక జీవితాన్ని కొంతవరకు బలహీనత చేసుకుంటున్నాం.
1: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
0: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
1: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
0: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
1: A few poor families go to such rich families for help and they also get to be bad in the process.
0: Kanuka chakkani aadarshavantamainatundi kutumbikuluga tayaru kavalanetundi uddeshamto vaaru chestunnatundi yokka durvinyogaanni arikatte nimittamto stealing on desires ani sthapincham.
1: Now it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of stealing on desires.
0: Oka kooli దినమునకు 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 3 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా 2 రూపాయలు ఇంకింకింకా ఏమేమో కొన్ని దురవస్థలకంతా కూడా గురి చేస్తున్నాడు.
1: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of food and
0: entertainment and the like. He misuses what
1: he misuses is what little he earns and the family suffers in the process.
0: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
1: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ దస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
1: సమ్ మిస్గైడెడ్ పీపుల్ ఫీలింగ్ దట్ దిస్ స్కీమ్ ఈజ్ సచ్ దట్ ద సాయి ఆర్గనైజేషన్ వాంట్స్ సమ్ మనీ దే హావ్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్.
0: సాయి ఆర్గనైజేషన్ ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
1: ద సాయి ఆర్గనైజేషన్ హాస్ నెవర్ ఆస్పైర్డ్ ఫర్ మనీ.
0: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
1: ద ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్ హాస్ బీన్ దట్ ఇట్ షుడ్ గైడ్ పీపుల్ టు లీడ్ ఎ వర్ది లైఫ్ టు బి ఆఫ్ సర్వీస్ టు హ్యూమానిటీ అట్ లార్జ్.
0: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
1: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైయింగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
0: కోరికలను అరిగట్టుకోమని కోరినామే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
1: They deposit a few a part of their wealth against this trust name as if the organization wants the money.
0: Aithe ee jagattu lopara dharmam avasarame.
1: We have only asked them to curb their desires. It is not that we want money, but
0: evariki na kosam kaadu.
1: As far as the world is concerned, no doubt money is
0: there. Nenu em aashinchanu,
1: but it's not for me. I have never aspired for money.
0: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
1: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
0: ఈ ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్ టు ద
0: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
0: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: Now in these 6,000 villages, we have not only tried to establish education institutions and health organizations, but also undertaken the task of repairing the roads, providing water, providing drinking water. We do need money for this.
0: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
1: We have established many education institutions.
0: ఈ విద్యారంగములు ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
1: Now some people might have a doubt, how are the institutions running in the first place?
0: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
1: But in all these 60 years of my life, I have never asked anybody for money for the sake of running any one of these.
0: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
1: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
0: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
1: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
1: ఇఫ్ యూ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్, ఇట్ విల్ యీల్డ్ థౌసండ్స్ ఆఫ్ మోర్.
0: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్, థౌసండ్స్ ఆఫ్ రూపీస్ విల్ కమ్.
0: ఈ లకాన్ని, ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతాడు.
1: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
1: లైక్ వి థాట్
0: ఒక తత్వము సాయి హృదయం.
1: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
0: నాకు తెలియకుండానే దాని యొక్క అభివృద్ధి జరిగిపోతూ వచ్చింది.
1: Without our knowledge, things started taking shape.
0: నాలో రహస్యం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: There is nothing secretive about me.
0: ఈనాడు చెప్పక తప్పదు.
1: But today I have to make some of these points known.
0: తక్షణమే నాగర్ రాజమాత వచ్చి కాలేజీని కట్టించింది.
1: As soon as it was known that we wanted to establish colleges,
0: ఎవరి దగ్గర కూడా భిక్షమెత్తినటువంటిది కాదు.
1: రాజ్మాత భావనగర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
0: ఒట్టు కళాశాల కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
1: హావింగ్ ఎస్టాబ్లిష్ కాలేజ్, వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్, సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
0: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సి, నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
1: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
0: హైయర్ సెకండరీ స్కూల్ గా ఉంటుంటే మన కంపెనీ లోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సరైనటువంటి రీతి లోపల మరి సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
1: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
0: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
1: And immediately this gentleman Mr. Bhojani from America came forward and said, he will do this task of establishing this college, this school.
0: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకునే తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత అంతా వహించింది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్, ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ ఇట్ వాస్ టు బి డన్, మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
0: ఇది జరిగేటట్టుగా ఉంటుంటేనే సాయిలో సంకల్పం వస్తుంది.
1: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇస్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ దట్ బై
0: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
1: ద సాయి విల్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్,
0: దానిని మీరు గుర్తించవలసింది.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకా మరొక చిన్న విషయం,
1: దేర్ ఇస్ జస్ట్ అనదర్ స్మాల్ థింగ్.
0: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాదిన ముందుకు జనాలకు భోజనం వేస్తున్నాం.
1: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వీ హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
0: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంత అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
1: నా వాట్ డూ యూ ఫైన్ యాజ్ ఎ రూల్ ఇన్ ద వరల్డ్, యూ హావ్ ఫెడ్ 10 పీపుల్, యూ విల్ గివ్ ఇట్ వైడ్ పబ్లిసిటీ ఇన్ ద న్యూస్ పేపర్.
0: కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని విధములుగా మేము ఆనందంగా అందిస్తున్నప్పుడు మాకు ఏ విధమైనటువంటి యొక్క ఆరాటం కానీ ఒక విధమైనటువంటి ఆడంబరం కానీ మాలో కానరాదు.
1: బట్ ఓవర్ హియర్ వీ హావ్ బీన్ ఫీడింగ్ లాక్స్ ఆఫ్ పీపుల్ దస్,
2: for so many days, but we have never gone after publicity. We don't want to make a show of things.
3: Aithe evariki pedutunnam memu maa variki mem pedutunnam deenko pracharam enduku.
2: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding your own people, why do you
3: need publicity? Sandeham kalagavachunu inni vidhamlainatundi yokka padarthamu ee reetiga vachindi dabbu pettakapothe labhisthaya ani kuda sandehinchavachu.
2: Why give it publicity then? Now here again, people might get, without money in the first place, how could so many people be fed in such a grand manner?
3: Sankalpam ituri ee 60వ సంవత్సరంలో జన్మదినోత్సవమునకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: హియర్ అగైన్ ద రీజన్ ఈస్ దిస్ సంకల్ప, దిస్ విల్. వన్స్ ఇట్ వాస్ విల్, ఇట్ హాడ్ టు బి డన్.
3: అంటే మించినటువంటిది మరొక లేదు, అన్నం బ్రహ్మ.
2: వాట్ ఆఫ్ దిస్ సంకల్ప? ఇట్ వాస్ టు ఫీడ్ కౌంట్లెస్ నంబర్స్ వితౌట్ ఎనీ లిమిట్ టు దే హార్ట్స్.
3: ఆ సంకల్పం అనేటువంటిది భక్తుల యొక్క హృదయంలో కాకుండి.
2: బికాస్ దేర్ ఇస్ నో గ్రేటర్ చారిటీ దన్ ఫీడింగ్ ఆఫ్ ద పీపుల్.
3: నేను కొడైకెనాల్లో ఉంటుంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి కూడాను డాక్టర్ భాస్కర్ రావు, కారుణ్యానంద వారు కొడైకెనాల్కే వచ్చి, స్వామి ఈ 60వ సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
2: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైన్, థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. When I was at Kodaikanal, two people, Dr. Bhaskar Rao and Karunyananda, from the East Godavari and West Godavari.
3: Karunyananda, ఎంత నొగున్న వారిని వారించాను. ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
2: Came forward and said, Swami, if only you'd give us the permission, we'll undertake this task of feeding of this countless number of
3: people. Swami, అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనాలు వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
2: But then Swami cautioned them, saying, it is a very big task that you wish to undertake. They only replied, if only we have Swami's grace. If we have Swami's grace, we can achieve any stupendous task, Swami. Now when you are attempting something noble, can there be an obstacle?
3: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
2: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
3: Godavari, West Godavari, అనగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఈ వైపు నుంచి కూడాను 5,000 మూటలు వచ్చేసేసిన బియ్యం.
2: సో యాజ్ సూన్ యాజ్ దిస్ కన్సెంట్ వాజ్ గివెన్, పీపుల్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు అండ్ నెల్లూరు, దే సెంట్ 5,000 bags ఆఫ్ రైస్.
3: పంజాబ్ నుంచి గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ 100ల వచ్చి పడిపోయాయి.
2: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ of sacks of wheat, wheat flour and the like.
3: Dehradun sugar factory nunchi kudanu chakkara bellamu anta kudanu 100ల vachi padipoyinayi.
2: And from the sugar factories of Dehradun came hundreds of bags of sugar, jaggery and so on.
3: Madras samasthala var nunchi kudanu bedalanta vachi cheripoyinayi.
2: And the organization in Madras dispatched hundreds of sacks of
3: ee vidhanga kudanu valadanna kudanu vachi కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
2: హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్. ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
3: ఎవరైనా అడిగారా?
2: హాస్ ఎనీబడి ఆస్క్ ఫర్ దీస్?
3: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
2: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్, కెన్ యూ రియలీ అచీవ్?
3: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
2: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
3: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వము.
2: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
3: Entha mandi dhanavanturu ee lokamlo leru.
2: I have not asked, but everything has come.
3: Andariki tyaga butti puttutunda.
2: This is because of Sai's love. There are so many wealthy people.
3: Andariki prem bhavam kalugutunda.
2: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
3: Dhanam undinappudiki దానిని సద్వినియోగపరుచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
2: యూ మే హ్యావ్ వెల్త్ నో డౌట్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్.
3: ఈ ధనము ఎలాంటిదంటే కాలికి తొడుక్కునేటువంటి బూర్సు వంటిది.
2: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
3: ee boots mana kaaliki sariga undinappude manu chakkaga nadachadaniki veelavutundi.
2: This footwear in the form of boots or shoes, if only for a proper size, will you be able to walk comfortably.
3: Tight ga undina kuda nu manu nadachadaniki sadhyam kaadu.
2: If these shoes are a little tight, you cannot walk comfortably.
3: ee ఇది చాలా లూజ్ గా ఉండినప్పుడు మనం నచ్చడానికి సాధ్యం కాదు.
2: ఇఫ్ ద షూస్ ఆర్ లూజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆల్సో యూ కెనాట్ బి కంఫర్టబుల్.
3: అదే విధంగా ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ హావ్ ఎక్సెసివ్ వెల్త్ యూ కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
3: ఇది ధనవంతులకే సరిగా అర్థం అవుతుంది.
2: నౌ ద రియలీ వెల్దీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
3: ధనం లేకపోతే కూడా నువ్వు జీవితం జరగదు.
2: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
3: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంటుంది.
2: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
3: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత కారునా తీర్చగలగబోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతుకేటువంటి కుక్కకు పెద్ద నదిలోకి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
2: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
3: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
2: Same manner, people may have untold wealth, some of them, but they want to accumulate, they just heap it up and they don't want to partake.
3: కొంతమందికి ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
2: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
3: అదే చెత్తను పంటను చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
2: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
3: ఆ ఉద్దేశము చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సమస్యలు అంటూ ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
2: ఇన్ ద సేమ్ మేనర్ సో టు గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
3: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
2: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ కాజ్. ఇట్స్ యూస్లెస్.
3: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుందే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుక్షేమాన్ని అందుకుంటుంది దేశం.
2: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్స్ నాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్. ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
3: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
2: దట్స్ వై దే హ్యాస్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
3: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
2: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
3: Kanuka samastari yokka abhirudhiki dhanam avasarame.
2: Therefore for the growth of the organization we do need money.
3: Aithe evarini adagatam ledhu, evarini peedinchatam ledhu,
2: but we don't ask of anyone, we don't pester anybody for this money.
3: Evaru cheyalani santoshanga utsahamto praveshistaro variki maatrame aa baadhyatalu andistunnamu.
2: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
3: కనుక సత్యసాయి సమస్తల యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: That's why I wish it today that all should understand the true significance of these ideals.
3: ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి.
2: Of these ideals of society organization.
3: కానీ సత్యసాయి సమస్తలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సమస్య ఎందుకు కూడా కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
2: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
3: Edo konni porapatu jaragavachunu, kotta mandi konni rakamainatuvanti margamunu avalambinche varu undavachunu.
2: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
3: Satya Sai samasthalalo undinatuvanti yokka vyaktulu karyakartalu kudanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
2: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ దిస్.
3: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
2: హావ్ స్ట్రేట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
3: మీరు కళ్ళు తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
2: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
3: Like అందరికీ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడా బయటపడేటువంటి స్త్రీలందరూ కూడా చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దొక్కుతున్నారు.
2: You only have to open your eyes and look around you in Prashantilayam. What are the sights that greet your eyes? You would see people who have never been exposed to the harsh rays of the sun. Women folk, youngsters, the ladies. Who have never stirred out of their homes, but they are living under the trees here. They may not have experienced any source of discomfort at home.
3: ప్రజల్లో కలగాలంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
2: ఓవర్ హియర్ దే ఎనీ నంబర్ ఆఫ్ ఇన్కన్వీనియన్సెస్ బట్ స్టిల్ దే పుట్ అప్ విత్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. వాట్ కుడ్ బి ది మెయిన్ రీజన్?
3: రాత్రి పగలు వండేటువంటి వారు, వడ్డించేటువంటి వారు, శ్రమ అనేటువంటిది లేకుండా వాలంటీర్స్ కూడాను, సేవాదళం వారు కూడాను ఎన్ని విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నారు, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
2: దెన్ దే ఆర్ దీస్ వాలంటీర్స్ అండ్ ద సేవాదళ కో who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
3: Inni lakshala vandi praveshinchinappatiki okkarikaina oka telo oka cheemaina kuttinda ledu.
2: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
3: No. దీనికి కారణం ఏంటి? వారి భక్తి ప్రపత్తులు.
2: వాట్స్ ద రీజన్? ఇట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
3: నిజముగా ఈ వచ్చినటువంటి భక్తులు కూడా ఎన్ని విధమైన సహనాన్ని పెంచుకున్నారు.
2: సో హియర్ ఇన్ దిస్ మ్యానర్ యూ ఫైండ్ ఆల్ దోస్ హూ గ్యాదర్డ్ హియర్ ఆర్ ప్రొక్లైమింగ్ టువర్డ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఫోర్బేరెన్స్, టాలరెన్స్.
3: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు, ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారు అన్నాడు.
2: ద అదర్ డే కస్తూరి కేమ్ అలాంగ్ అండ్ వాస్ టెలింగ్ మీ, స్వామి, ఇట్ హాస్ బీన్ అనౌన్స్ ఆన్ ద రేడియో దట్ దేర్ ఇస్ అ సైక్లోన్ విచ్ ఇస్ టేకింగ్ షేప్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ నెల్లూర్, ఒంగోలు అండ్ రాయలసీమ అండ్ దట్ ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ హెవీలీ బై రెయిన్ ఫాల్.
3: భయపడవద్దు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైనటువంటి అనానుకూలంలో జరగదు, వారి భక్తి వారి చిత్రం వలె ఆధారమైపోతుంది అన్నాను.
2: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
3: law. Ayokka tupane vachi unte ee prajalandaru kuda enni avasthalaku guri ayyintavaru.
2: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come.
3: Kaadu. నీ ప్రేమతత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
2: వాట్ ఇన్కన్వీనియన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి
3: కేవలం చేతిలో పెట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
2: యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి హెస్ అచీవ్ దిస్? యూ హ్యావ్ దిస్ బటర్ పీస్ ఇన్ యువర్ హ్యాండ్, డస్ ఇట్ మేక్?
3: ఎల్లప్పుడు నువ్వు వేడి చూపాలి కదా.
2: ఈవెన్ దిస్ బటర్ హ్యాస్ బి ఎక్స్పోజ్.
3: అదే విధంగా స్వామి హృదయం వెన్నవంతులైనప్పటికీ నీ భక్తి ప్రపత్తులు అనేటువంటి వేడి చూసినప్పుడే అది కూడా నువ్వు కరుగుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ స్వామి హార్ట్ ఇస్ నో డౌట్ లైక్ బటర్. But your devotion and your conviction in the form of heat should melt this heart of
3: Kani. Rendo janamu chuste ee tufanu ekkada poyindo evai poyindo emi evariki teli.
2: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone.
3: Ee janamulaku enta pavitramainatunte vatavaranamto enta divyamainatunte yokka bhavamato ee karyamlo meeru palgonnaro, mee bhavamulaku swami yokka premaki telusunu kani anyulaku idi artham kaadu.
2: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you've undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
3: Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
2: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
3: Mee sahanamu,
2: your sense of tolerance and
3: faith. Mee shantamu,
2: your sense of patience.
3: Mee yokka bhakti,
2: your devotion.
3: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
2: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
3: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
2: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
3: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
2: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
3: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
2: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
3: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
2: బట్ ఇన్ ప్రశాంతి నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
3: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
2: But in spite of all these difficulties and inconveniences, they have gamefully carried on. This is truly a sense of tapas or penance.
3: ఈ తపస్సుని దినదిన అభివృద్ధి గావించుకొని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
2: ఇట్ ఈస్ దిస్ టెనన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో so that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
3: speech.
2: And the country and the world at large can benefit and progress.
3: Aithe viruddhamaina margamlo meeru praveshinchaka durvinyogamaneetundi cheyaka tatkaryamulyandu mee jeevitamunu mee dhanamunu mee kaalamunu mee karmanu kudanu aacharimpajesi meeru karma dheerula vale karma veerula vale aadarshanni andinchalani kuda nenu aashistunnanu.
2: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
3: Thai porunu the okkate.
2: Thai seeks only one.
3: Sodara manavulanu preminchi.
2: That you should love your fellow beings.
3: Samaja sevalu chesi.
2: And serve society.
3: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
2: The true meaning that you can associate with being a human being.
3: స్వార్థాన్ని త్యాగం చేయండి.
2: Sacrifice your selfishness.
3: పరాత్మలో ప్రవేశించండి.
2: Enter into the world beyond.
3: పవిత్రతను పెంచుకోండి.
2: Further your own sacredness.
3: సామరులను ఆదుకోండి. సామరులను ఆదుకోండి.
2: Try to go to the rescue of those who are in need.
3: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణాన్ని పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
2: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో అండ్ ఎంబార్క్ ఆన్ దిస్ టాస్క్ of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
3: this is 60th samvatsaram yokka janmadinottu utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundadi adi gurtinchukovali.
2: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion everybody will have to undergo a test of sorts.
3: Indulo meeru jeevinchinatundi vare దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
2: అండ్ దోస్ హూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
3: ఎన్ని కష్టములకైనా ఎన్ని నష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
2: దే మైట్ బి ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్ ప్రైజ్ calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
3: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
2: నా ద ఫార్మర్ ఆఫ్టర్ హీ హాస్ హార్వెస్టెడ్ ది క్రాప్ బిఫోర్ హీ బ్రింగ్స్ హోమ్ ద రిజల్ట్ అండర్టేక్స్ ద టాస్క్ ఆఫ్ విన్నోయింగ్.
3: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
2: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is
3: ee janmadinottam nunchi memu turpu posinattuga oka karyanni prarambhistam.
2: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
3: Indulo nilcheyatundi gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
2: And this process will determine who are those who remain steady and steadfast. Who are those who would go and who are this lightweight?
3: Kanuka nijamainatundi yokka manavatvanni vyaktitvanni sadhinchalanukunnappudu sevalo praveshinchalsindi.
2: So if you really want to understand and proclaim your own true human nature,
3: swarthanni tyagam cheyavalsindi.
2: Plunge into service activities, sacrifice selfishness.
3: Desa sevane pradhanamainatundi reetiga lakshyanni unchukovalsindi.
2: Service to the country should be uppermost in our mind.
3: Ee lakshyamato gamyamu cheriyanta varaku mana prayanam jaragalsindi.
2: With this aim in goal before us, we must move forward in our journey.
3: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ ఒక ఏజ్ అని కానీ ఏమాత్రమూ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రిటైర్మెంట్ ఫర్ రిటైర్మెంట్ ఏజ్ ఫర్ దిస్ సర్వీస్ యాక్టివిటీ.
3: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
2: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ద perform this seva, indulgent service activities.
3: ఈ సేవ సేవ సేవ ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
2: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్స్.
3: ఇట్టి ప్రభువు ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
2: ద లార్డ్ హియర్, ద మాస్టర్ హియర్ అండ్ ద సేవర్ దేర్, బిట్వీన్ దీస్ టూ ఎనీ అమౌంట్ ఆఫ్
3: సేవకులే లేకపోతే ప్రభువుకు ఏ మాత్రం కూడా విలువ లేదు.
2: ఎనీథింగ్ కుడ్ బి అచీవ్డ్ without the sevaks or servants, the
3: prabhuve lekapothe sevaku sakramainatundi margaanni anusarinchadu.
2: What can the master or the lord do without the lord? What can the sevaks do?
3: Kanuka ahalya vanti rayi pranataalam vanti padamu rendu cheerinappudu saapa vimukti ainappudu satya sai vanti prabhuvu sai bhaktulu vanti bhaktulu sa daasulu sevakulu undinappude ee yokka kashtamulu nivarana kaagaladu. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది కనుక మీరు సాయిని వదలి మీరు కాని నిన్ను వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
2: దే హావ్ గాట్ టు బి దీస్ టూ థింగ్స్, ద స్టోన్ అహల్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టోన్ అండ్ ద రామ. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ రామాస్ ఫుట్ టచెస్ ది స్టోన్ వుడ్ ద స్టోన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ అహల్య. The sevas here are like Ahalya and Sai here is verily Lord Rama. Only when these two are there is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The sevas on the one hand and Sai the Lord on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
3: There is a 60 samvatsaramulu tarvata స్వామి అందరికీ చిక్కడు అని స్వామిలో ఏమో మార్పు వస్తుందని అనేక విధములుగా ఆపోహలు పడుతున్నారు.
2: దెర్ ఈస్ జస్ట్ అనదర్ థింగ్, దెర్ ఈస్ ఎ ఫీలింగ్ ప్రివేలింగ్ దట్ ఆఫ్టర్ ది 60th బర్త్డే స్వామి విల్ బి అవుట్ ఆఫ్ రీచ్, వీ కెనాట్ పాసిబ్లీ గో నియర్ స్వామి అండ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నౌ విల్ అండర్ గో ఎ చేంజ్.
3: నాది మారే స్వభావం కాదు.
2: లెట్ మీ అష్యూర్ యూ,
3: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
2: లెట్ మీ అష్యూర్ యూ దట్ మై నేచర్ ఇస్ వన్ విచ్ షల్ నెవర్ చేంజ్.
3: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
2: ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ జాయ్ఫుల్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఎంథూజియాస్టిక్ డే బై డే. ఇన్ ఫ్యాక్ ఐ విల్ బి గోయింగ్ నియరర్ అండ్ నియరర్ టు మై డివోషన్.
3: మారేటువంటిది దైవత్వం కాదు.
2: దట్ విచ్ చేంజెస్ కెన్ నెవర్ బి godliness, can never be divinity.
3: Kanuka satyamainatundi yokka satyasai kanuka enaatiki maarpu naalo raadu.
2: So this satya that was never changes is satyasai. So how can there be a change now?
3: Kanuka meeru ee aapohanu duram cheskoni aanandanga sevallo palgonandi.
2: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना। ప్రేమ స్వరూపులారా, అందరూ ఆయురారోగ్య ఆనందములతో, సద్గుణములతో, పవిత్రమైన భావములతో, నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని, మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని, పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
1: Embodiments of love, it is my hope and blessing that now onward you shall experience untold joy and happiness. You'll experience health and live a perfect life. And that in the process, you can bring happiness to those around you. And in this way, you'll be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు, అతడే హైందవుండు, అతడే ముస్లిమును, అతడే మానవుండు, అతడే గురువు, అతడే మానవుండు, అతడే గురువు.
1: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్, సిక్ ఈజ్ హిందూ, ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆల్సో గురు ద టీచర్.
0: భగవంతుడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ అని చెప్పినట్టుగాని భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
1: జస్ట్ యాజ్ వి సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ and God is invela, has all got the powers and capacities, so also we find the five elements spreading all over and so powerful.
0: ప్రపంచమంతా కూడాను పంచభూతములచే నిండి ఉన్నది.
1: The whole world is filled with these five elements.
0: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
1: The world is bound by these five elements.
0: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
1: In fact, it runs, is conducted by the five elements.
0: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
1: The world cannot proceed with one of the elements missing.
0: కనుక ప్రతి మానవుని కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
1: Therefore, every man should consider the five elements as the five life principles.
0: వీటి శక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: None can estimate and know the power and the capacity of the elements.
0: అర్థం చేసుకునలేరు.
1: Nor can comprehend.
0: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
1: Every man must necessarily know the significance and the importance of the elements.
0: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
1: In fact, he is liberated, redeemed if he knows the value.
0: అతడే పుణ్యుడు.
1: And in fact, he is the meritorious one if he knows.
0: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
1: It amounts to knowledge of the objectives of the world.
0: కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించటము ప్రతి మానవునికి కర్తవ్యము.
1: And hence, it is the duty of everyone to know the value and the significance are the five elements and behave.
0: Sukhadukkhamulaku, manchi cheddalaku, ee panchabhutamule moola kaaranamulu.
1: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
0: Kanuka, manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
1: If you really want to be happy, you can be happy with these elements only.
0: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
1: The misery is also due to these five elements.
0: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
1: This might appear to be so little and fragmental, but yet then and now they are mighty powers.
0: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
1: Man having been born grows by the age and advancing years and leaves this world.
0: ఈ పెరుగుటకు కాని విసర్జించుడు కాని ఏది కారణం?
1: ఫర్ గ్రోత్ అండ్ డెత్ వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మ్యాక్రోకాజం.
0: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు. అత్యవసరము.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్, హిస్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ, దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
0: మొట్టమొదట తన ఈ పంచభూతములు యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్, ఓవర్ హిస్ లుక్స్.
0: ఈ దృష్టిని అరికట్టుకోవడానికి కారణమేమిటి?
1: వై హ్యాస్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
0: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
0: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
1: There lies 40 lakhs of light rays.
0: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We have been wasting this infinite number of light rays.
0: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణా కూడాను నశించిపోతూ వస్తుండాలి.
1: It for that reason the body that you have put on is decaying day by day.
0: మనము చూచేటువంటి చూపులు,
1: all our looks,
0: మనం అనుభవించేటువంటి ఆనందములు,
1: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
0: దృశ్యకల్పితమైన యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ది సినారియో,
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
1: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
0: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని అందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
1: బై కాస్టింగ్ bad looks, many lakhs of light rays are lost.
0: Kanukane manavuniki mottamota eye defect anaga drishti yokka dosham labhistundadi.
1: That's the reason why we develop eye defect.
0: Daniki edo oka cataract vachindeni dani operation chesukotamu, mandulu vesukotamu, ee vidhamainatvanti reetilo ini samrakshinchukuntu vastunnadu.
1: That's what appears by way of cataract, for which we go for surgery and medical treatment to seek a relief.
0: ఇంతై కొడును డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
1: From the doctor's point of view, it is cataract, but it is the effect of bad looks.
0: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
1: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
0: Kanuka manam drushtini mottamota arikattali.
1: So we have to control our vision.
0: Manam indriyalanu arikattam cheta edo manam pavitramainatuvanti sthitini pondagalugutunnamani bhramistunnamu.
1: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
0: Enni vidhamulainatvanti sadhanalu chesinappatikini drishtini arikattaka ee sadhanalu yokka phalitam e matram kudano manamu andukonalemu.
1: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
0: Ivanni kudano tatkarikamainatvanti tripti nimittamai manu sadhanalu sarputunnamu.
1: Spiritual practices confer temporary happiness.
0: Dhyanam kani, japam kani, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనము తాత్కాలికమైన తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
1: ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్, ద పెనెన్స్, కాన్సన్ట్రేషన్ గివ్ యూ ఓన్లీ టెంపరీ ప్లెజర్, హ్యాపీనెస్.
0: కాదు కాదు ఇవి కాదు మన దృష్టిని రక్షించేది.
1: దే డు నాట్ గివ్ యు కైండ్ ఆఫ్ గ్యారంటీ.
0: సృష్టిని రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
1: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
0: కనుకనే మన దృష్టియే మన యొక్క సృష్టి.
1: Therefore, the vision is the creation.
0: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
1: Netra, the eye, is the శాస్త్ర, the sacred text.
0: కనుక మన యందు ఉండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోవు చేస్తుంది.
1: Therefore, the bad look is responsible for all the defects of the eye.
0: ఇంకా రెండవది.
1: The second.
0: నాలుక.
1: The tongue.
0: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ టెస్ట్ బర్డ్స్.
0: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 300,000 ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తిని అంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish. And that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
1: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపచేస్తున్నాము.
1: By using harsh words, we hurt others.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: Harsh words injure the other man.
0: కనుకనే ఈ నాలుక చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that's responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించటం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడంపై మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There lies, there begins, emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, it is only out of our look and the good taste in the word you get the power more and more.
0: మనం చాలా పొరబడిపోతున్నాము.
1: We are very often mistaken.
0: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
1: We use all sorts of words recklessly.
0: కనుకనే మనము రసజ్ఞత తెలియన వాళ్ళం మనము.
1: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ టేస్ట్.
0: జిహ్వే రసజ్ఞే

0: సవేతి. ఓ నాలుక, రుచి కలిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: You are not, O tongue, you are not able to understand, recognize the word that hurts others.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not separate.
0: అందులో కూడాను ఉన్నది నీవే.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురియందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడునది బాధ పెట్టునది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain, are one and the same.
0: కనుకు మనం ఎదుటి వ్యక్తిని బాధించుటకు మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుకు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: Bhagavan tells us
0: talk less అని.
1: Bhagavan tells us.
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృశింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: You do not know right now the kind of hazards that you would suffer by talking too much.
0: See good.
1: See good.
0: Kaani nee cheddanu chudavaddu.
1: Never see bad.
0: Nee manchini chudu.
1: See good only.
0: Appude neeku netram kudanu pavitramainatundi shaktini pondutundi.
1: Then the eye will earn the sacred power.
0: Divyamainatundi visvaswarupanni kudanu chupagalugutundi.
1: You will also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu ఇంద్రియాన్ని చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ డిపెండ్ ఆన్ ద మోర్ అండ్ మోర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ యూ ఎక్సర్సైజ్.
0: ఈనాటి మానవుడు భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive and temporary.
0: Bad habits.
1: They are all bad habits of mankind. You think that you have achieved something out of these practices. Nothing you would get out of them. First you should exercise sense control. The five senses have got to be under check.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: Never listen to anything that's bad.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: If any such thing is to happen, leave that place.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: Never listen to bad.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: Never look bad.
0: చెడ్డ మాటలు వినియోగి పెట్టవద్దు.
1: Never use bad words.
0: ఈ విధమైన యొక్క చెడ్డ నుంచి నువ్వు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ డూ దట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ గ్రో మోర్.
0: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు.
1: ఏన్షియంట్ రిషీస్ హావ్ గాన్ టు సాలిట్యూడ్, స్పెంట్ లైఫ్ ఇన్ ఐసోలేషన్, ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: కొనుకునే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
1: స్పిరిచువల్ ప్రాక్టీస్, ట్రూత్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ టు హావ్ సెన్స్.
0: ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్స్.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్ విత్ ద టంగ్ యూ కెన్ రిపీట్ గాడ్స్ నేమ్ రామ కృష్ణ గోవింద.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపములను ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: But there lies, in a hidden way, the consequences which you have to face.
0: కనిపించనిది తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆఫ్ ద లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరియైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ శాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ శాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: చదివిన వ్రాసిన చూసిన చెప్పిన చేసిన అన్ని కూడా మంచివే చెయ్యాలి.
1: Whatever you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: To the extent possible, see that there would not be any mistake.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ. ఎంత
0: సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మానిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవుని ఎందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదావదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: Only one and not two, that is the reality.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: To be in search of the second is a sign of ignorance.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: There is nothing, only one that exists in this world.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one that
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం. మనం
1: is only one that manifests into many, our own creation.
0: కనుకనే ఇవన్నీ కూడా మనము ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: when once we control ourselves.
0: చాలా మంది భావిస్తుంటారు
1: many think
0: కోరికను నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: That they are happy by the fulfillment of their desires.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: You will never be happy by the fulfillment of your desire.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: A blissful person is enjoys the state of bliss by controlling his desire.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: Fructification of the desire will make you restless.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరికలన్నీ కూడా ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడా సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses
0: sacred. See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: నీవు మంచిని చూడు.
1: See good.
0: చెడ్డను చూడవద్దు.
1: Never see bad.
0: మంచిని మాట్లాడు.
1: Talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: Buddha visited many noble souls.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: He has gone through sacred texts.
0: అనేక సాధనంతా చదివినాడు.
1: He did many practices.
0: ఈ సాధనలు చదివి పెద్దలను దర్శించి గ్రంధాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క లక్షణాలే.
1: He has known that all that is outward.
0: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
1: అండ్ హస్ గివెన్ అప్ ఆల్ ది బుక్స్.
0: ఈ పెద్దలను దర్శించడం మానివేశాడు.
1: హి హస్ డిస్కంటిన్యూడ్ విజిటింగ్ ఎల్డర్స్.
0: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
1: హి స్టాప్డ్ లిసనింగ్ టు దేర్ టీచింగ్.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకంగా గావించుకోలేదు.
1: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ది ఎలిమెంట్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకోనుకున్నా, ఇంకా దేని నేను సాధన చెయ్యాలి?
1: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యూ అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: Taanu ee indriyalu arikettukodaniki prayatnam chesinappude,
1: when he made every attempt to control,
0: chinna chinna viruthi pondindi aanandamu.
1: Yes, all the happiness that he enjoyed
0: aanandam
1: so far,
0: aanandam tanu minchipoyindi.
1: It has become much more.
0: Aanandam anukodunu taanu bharinchukolekapoyadu.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: ఆనంద,
0: ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: హి సెడ్ ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
0: అప్పుడు ఈ ఆనందుడు పినతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, హిస్ హిస్ కజిన్ బ్రదర్.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: ది బ్లెస్ దట్ ఐ ఎంజాయ్,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: వై డోంట్ యూ అప్రిషియేట్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ దట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ.
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్ ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: దాట్ ఈస్ ద ట్రూ ఫార్.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఆల్.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: అండ్ ఇట్స్ నోవల్.
0: అది ఏ అమృతత్వము?
1: దాట్ ఈస్ నెక్టర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
1: You should never seek pardon.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: In fact, we should undergo the punishment for the mistakes done.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: Then you will be free from all the mistakes.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండపై పెడతారు.
1: If anyone commits a mistake, he will be imprisoned.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: The imprisonment is because of the crime committed.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
1: After the punishment is over, he will be released.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: When once you atone your sins, you will be relieved.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: if you want release,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించడం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధు రఘాద సనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అయితే ఈ విధంగా భావించాడు. నా సహజమైనటువంటి తత్వంగా భావిస్తున్నాం.
1: వి థింక్ దట్ క్వైట్ నేచురల్ టు us.
0: కాదు కాదు,
1: ఇట్స్ నాట్ సో.
0: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములు

0: ಪ್ರಾಣಿಜ್ಯ ರಾಜೇವ ತಿರಿಸ ವಿಭುದಾಸುರ ಸುಪರ್ಮಾಣ ಸುಮನಸ ತ್ರಿದಿವೇಶಾದಿ ಅವಕಾಶ ಆದಿತ್ಯೋ ಪಿತ್ಯೋದ ಆದಿತ್ಯನಂದನ ಅನ್ನಾಡು. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: Buddha has not contradicted Vedas.
0: Meme avivekamulo padi dinni mem khandinchukuntunnamu.
1: And in fact we are contradicting the Vedic text.
0: Buddha ee satyanityamainti oka padamulu chakkaga uchcharistunnadu.
1: Buddha repeated that eternal truths of Vedas.
0: Ilanti danni manamu tappuga bhavistunnamu.
1: We think it's a mistake.
0: Madano manmutho maram tajjumno meniketanha kandarpo dapakonanga kamapancha annadu. Ee kamamulu jeinchatam anetundi enta goppadi.
1: To be desireless is the highest thing.
0: Madano manmuto marakajjumno meniketana evaru dinni sadhinchagalaru?
1: Who can achieve this?
0: Idi kevalam oka buddhudu matrame sadhinchagaligadu.
1: Only Buddha could accomplish.
0: Dinni sadhinchadaniki pedda sadhana cheyanakkaledu.
1: Everyone wants to succeed.
0: Dini yokka antaratham idi ani gurtinchukunna tarvata తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీ స్టఫ్ ద గ్రాస్.
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ హిమ్ అన్నోటిసింగ్లీ. ఇస్ దట్ ద వే వి ఆర్ సపోజ్ టు డూ?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: విదౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వీ వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో అప్పుడు దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use of senses in a sacred way.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే గివ్, దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకొని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.

0: సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ.
1: హీఈస్ బ్రహ్మ.
0: అతనే సర్వము.
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా గానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్
0: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
0: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
0: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటా ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ ఉంటా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్. దేర్ ఫోర్ కోట్లు
0: పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటుంది.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెడ్ థౌజండ్ హెడ్స్ థౌజండ్ హ్యాండ్స్ థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కుటుంబం దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: హూమ్ సో యూ ఆఫర్ సాల్యుటేషన్
0: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
1: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూమ్ సో యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
1: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
0: ఎందుకోసం ఈశ్వర సర్వభూతానాం.
1: Why? Because God is indwelling in all.
0: Vishavasam idam jagattu.
1: The entire world is divine.
0: Jagat anta kuda ishwara yokka tattvam gane untundi.
1: The whole universe is divine.
0: Kanukane aa yokka ishwaratvam anetundi ikkada akkada untundani kaadu.
1: Divinity is not restricted to a place.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu. Okkade undedi hrudayamlo.
1: Only one is present. Ikkada, here, akkada, there, ekkada, anywhere.
0: Andaru undeetundi okka eeshwarattvam okkate.
1: The divinity is one and the same all over.
0: Andaru endu undeetundi okka vishnuttvam okkate.
1: The Vishnu principle is present in all. Ee
0: brahmana kosam ane manam ee bhantulu pandutunname kaani.
1: But we go by our imagination.
0: Daivamlo etti bhedamulu levu.
1: There are no differences in the divine.
0: Sarvam kalvidam.
1: Everything is divine.
0: Ilanti ekatvanni bodhinchukune nimittamai ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురు ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డగా వస్తుంది. అనుభవించవలసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: మస్కిటోస్
1: మస్కిటోస్
0: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
0: తెల్లవారు లేచావు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
1: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
0: నిన్ను కరిచింది రెండు మూడే.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
0: చంపుతున్నావు.
1: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
0: కరిచినవే చంపినావా?
1: హావ్ యు కిల్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
0: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
0: సంఘం చేతనే పక్కనున్నటువంటి వారి కూడా శిక్షించవలసి వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
0: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
1: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
0: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుకో.
1: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది.
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
0: ఈర్ష్య వచ్చేస్తుంది.
1: ఆర్ జెలస్.
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ డోంట్ ఎక్స్ప్రెస్.
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: This anger is a bad quality.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: It is my bad quality, anger.
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: And it does bad deeds.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి.
1: Drink some tumbler full of cool water.
0: కూర్చో ఒక చోట.
1: Sit aside.
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు.
1: And repeat God's name.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: Then the anger would be pacified.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: If the temper is more and more, go all alone and move about.
0: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
0: దాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్
0: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్ అక్యూజ్ హిమ్ ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిల్చుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్ సెన్స్.
0: మంచిది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ ట్రై టు పాసిఫై, కూల్ డౌన్.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ క్యాన్ బి రీడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ కంట్రోల్ యువర్ సైట్ అండ్ ద టంగ్.
0: ఈ కన్నుల వల్ల మనం ఎన్నో పాపాలు చూస్తున్నాము.
1: ది ఐస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ది బ్యాడ్ సీన్స్.
0: ఎన్నో పాపాలు అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది సిన్.
0: ఎన్నో దృశ్యాలను మనం చూస్తున్నాము.
1: వి సీ మెనీ సీన్స్ అరౌండ్.
0: ఆ దృశ్యములకు ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది
0: రిజల్ట్. అలాంటి పిల్లలే మనకు పుడుతున్నారు.
1: అండ్ వి హావ్ చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ సార్ట్.
0: కనుకనే మనం చెడ్డని ఎప్పుడు చూడకూడదు.
1: సో నెవర్ సీ ఎనీథింగ్ బ్యాడ్.
0: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్
0: మీకు ఇంత తెలియదు.
1: యు డు నాట్ నో.
0: ఆడవారికి తెలుసును.
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి
1: ఇన్ ఎ ఫ్యామిలీ వే 9 months
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా
1: దే సీ టు ఇట్ దే డోంట్ సీ
0: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్
0: భగవత్ కథలు చెప్పుకుంటూ
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ
0: వాళ్ళకు శ్రీమంతాలని మంచి వంటలు మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేట్ టు దెమ్. ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: వాళ్ళు మంచి భావాలు లోపలిపోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్ దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పక అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్. దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: బాగా తెలుసు.
1: యు నో దిస్.
0: సుభద్ర గర్భంగా ఉంటున్నప్పుడు
1: అండ్ సుభద్ర వాజ్ ప్రెగ్నెంట్
0: కానీ అర్జునుడు వచ్చి పద్మ వ్యూహాన్ని గురించి చెప్తున్నాడు.
1: అండ్ ది ఎంటైర్ మిస్టరీ ఆఫ్ పద్మ వ్యూహ వాజ్ నేరేటెడ్.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయండి.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: నువ్వు కొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యు థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
0: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊ కొడుతుంది.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్ ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నేరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetapudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmam
1: he could not listen later.
0: Chinchenta varaku telisindi tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into Padmavyuha and he does not know the way to get out. Therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుడు అడు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వీ మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ తగులుతుంది?
1: Yes, you might try to beat with all the five fingers joining together, then you can harm.
0: కొట్టవద్దు.
1: But never beat.
0: కొట్టవద్దు.
1: Never beat people, attack people.
0: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: Well, if you want to do that,
0: ఒక వేలుతో కొట్టు.
1: Just try to slap him with one little finger.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్. కొడతాడు,
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: Well, he'll try to hit you with his hand and also the leg.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: You won't have any kind of discretion whether it's hand or the leg.
0: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: And once there is anger, leave that place.
0: నువ్వు దూరమైపో.
1: Distance yourself.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: And never commit a sin like that.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
0: కానీ
1: బట్
0: దీనికి మరొక విషయము.
1: There's another point.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: You may feel bad.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
1: యు నో దిస్ ట్రూత్,
0: నేను ఈనాటి నుండి,
1: ఫ్రమ్ దిస్ డే,
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
1: Because you and I are one.
0: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
1: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసు కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే,
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి, స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: Do namaskar with the feeling that all the 10 senses are offering to you.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: You don't need to touch the feet and pay your respect.
0: కనుక ఈనాటి నుంచి,
1: from this day,
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
1: You feel bad about it.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు,
1: we also feel so sorry to hear.
0: కానీ చెవులను మూయవచ్చు, కానీ నోరును మూయటానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్, యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would feel.
0: Bheda bhavam kuda nu perigipothunnayi, dveshalu kuda.
1: The differences and hatred are increasing day by day.
0: Ee dvesha bhavanu kuda nu tagginchukune nimittamai nee namaskaramlo maanivestunna.
1: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar. Nee
0: ekkadi gari manaslo cheskondi.
1: Do it within yourself.
0: Nakade aanandam.
1: That makes Bhagavan happy.
0: Kaani modala munchi undi nenu cheptune unnanu kaani అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈశ అసూయ డమ్మంలంతా కూడా అరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము,
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణన్ను చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్ గాడ్,
0: ఇవన్నీ కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
1: right from this group
0: of పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: develop, grow more,
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: you be sacred for yourself,
0: పరమశాంతిని పొందండి
1: and be peaceful and have that eternal divine state. Eternal bliss is wanted by everybody. When can you get it?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
1: The first one is here is the body.
0: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: ప్రాణమయమైపోయింది.
1: It is full of life.
0: మనోమయమైపోయింది.
1: And there lies the mind thereafter.
0: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కాబట్టి ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము అగ్ని ఉంటుంది. అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగా స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటాయి.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంది నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: రెండింటిని సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసు.

فرقوا